మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జీ వివి లక్ష్మి. నిలయంలో సమయం 6:11 మనం ఉన్నాం క్షేత్ర దర్శనంలో. ప్రతి ఒక్క దేవాలయం, ప్రతి ఒక్క స్థలం, ప్రతి ఒక్క పురాణం మనకి ఏదో ఒక విధంగా ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. జీవితంలో ఏ విధంగా గడపాలి, జీవితాన్ని ఏ విధంగా మలుచుకోవాలి అన్న ప్రతి విషయం, ప్రతి ఒక్క క్షేత్రం. దేవాలయానికి వెళ్ళాము అంటే ఒక ప్రశాంతమైన జీవన విధానాన్ని మనం అలవరుచుకున్న వాళ్ళం అవుతాం. ఏమంటారు మరి అటువంటి దేవాలయాల గురించి తెలుసుకోకపోతే ఎలా చెప్పండి? ఏమంటారు వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఈరోజు మన క్షేత్ర దర్శినిలో మనం తెలుసుకోబోతున్న దేవాలయ ప్రఖ్యాతులు, అలాగే ఆ దేవాలయం పేరేంటి అంటే కొండగట్టు ఆంజనేయస్వామి. రామభక్త హనుమానునికి దేశంలో అనేక దేవాలయాలే ఉన్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా హనుమంతుడికి భారీ సంఖ్యలో భక్తులు చాలామంది ఉన్నారు. ఆయన్ని తెలుసుకుంటే అదొక రకమైన ధైర్యం అనేది ఉంటుంది. ఏ పనినైనా సరే ఎటువంటి సంకోచం లేకుండా చేస్తాము అన్న సంకల్పం మనలో కలుగుతుంది అంటారు. అయితే తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి వారి క్షేత్రం చాలా ప్రసిద్ధి చెందింది. కొండలు, లోయలు, సెలయేర్ల మధ్య ఉన్న ఈ కొండగట్టు ప్రకృతి సౌందర్యంతో భక్తులను, పర్యాటకులను ఆకర్షిస్తూ వస్తుంది. అయితే ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోవడం కోసం అక్కడికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని వస్తూ ఉంటారు. అలాగే కొండగట్టు మీద ఉన్న ఆంజనేయుని ఆలయం నిర్మాణం 400 ఏళ్లకు క్రితం జరిగిందని దేవాలయ చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఇక్కడ ఆంజనేయుడు స్వయంభూగా వెలిశాడట. ఇక 400 ఏళ్ల క్రితం కొడిమ్యాల పరిగణాల్లో సింగం సంజీవుడు అనే యాదవుడికి ఆంజనేయ స్వామి కనిపించినట్లుగా అక్కడి జనాల యొక్క కథనాల ద్వారా వింటున్నాం. సంజీవుడు ఆవులు మేపుతూ ఈ కొండ ప్రాంతానికి వచ్చాడట. అదే సమయంలో ఒక ఆవు మందులోంచి తప్పిపోయిందట. ఆ ఆవును వెతుకుతూ అలసిపోయిన సంజీవుడు ఒక చింత చెట్టు కింద సేద తీరుతూ నిద్రలోకి అలా అలా జారుకొని కునుకు వేశాడు. అప్పుడు హనుమంతుడు కల్లో కనబడి, తాను కోరంద పొదలో ఉన్నాను, తనకు ఎండ వాన ముళ్ళ నుంచి రక్షణ కల్పించమని నీ ఆవు జాడ అదిగో అని చెప్పి అదృశ్యమైపోయాడట. అలా స్వామివారు ఎక్కడున్నారు ఏంటి అన్న ఆలోచనలో సంజీవుడు ఉలిక్కిపడి లేచి ఆవును వెతికితే శ్రీ ఆంజనేయుడు కంటపడ్డాడట. ఇక తన సహచరులతో కలిసి స్వామివారికి చిన్న ఆలయం కల్పించి స్వయంభూగా వెలిసిన కొండగట్టు స్వామివారికి ఇప్పటికి ఈ రోజుకి ఎంతోమంది భక్తులు ఆయన దర్శనం కోసం ప్రతి ఒక్కరూ వెళ్తూ ఉంటారు. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మన్ కీ బాత్ భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని మాటను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల చివరి ఆదివారం దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఒకే సమయంలో ప్రసారం చేస్తాయి. అంతేకాదు ఎఫ్ఎం గోల్డ్, ఉర్దూ సర్వీస్, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా, ఇంకా ఆకాశవాణి వెబ్సైట్లో కూడా ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు. అన్ని దూరదర్శన్ కేంద్రాలు కూడా అదే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మీకు అందిస్తాయి. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం అనంతరం తెలుగు అనువాదం రాష్ట్రంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, వివిధ భారతి ఎఫ్ఎం కేంద్రాలు ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం తిరిగి అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది. మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని నమో యాప్ లేదా మై గౌ ఓపెన్ ఫోరంలో పోస్ట్ చేయండి, లేదా 1800-1178-00 నెంబర్కు కాల్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని, సందేశాన్ని రికార్డు చేయండి.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మరి సంజీవుడు వెలికి తీసిన ఆంజనేయ స్వామి ఎలా ఉన్నారో తెలుసా? రెండు ముఖాలతో కనిపించడం, శంఖు చక్రాల హృదయాలతో సీతారాములను కలిగి ఉండటాన్ని విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే పూర్వం రామరావణ యుద్ధం జరుగు కాలమున లక్ష్మణుడు మూర్చునొందాడు కదా, అప్పుడు సంజీవుని తెచ్చేందుకు హనుమంతుడు బయలుదేరిన సంగతి మనందరికీ తెలిసిందే. అప్పుడు సంజీవుని తెచ్చినప్పుడు ముత్యంపేట అనే ఈ మార్గంలో కొంత భాగం విరిగిపడింది, దానినే కొండగట్టుగా పిలుస్తూ ఉంటారు అనేది ఆ క్షేత్రం యొక్క అక్కడి స్థల పురాణం చెప్తున్న విధం. ఇక నరసింహస్వామి ముఖం, ఆంజనేయ స్వామి వారి ముఖం, రెండు ముఖాలతో హనుమంతుడు ఉండడం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత. ఇలా ద్విముఖాలతో స్వామివారు ఎక్కడా వెలిసినట్లుగా కూడా లేదు. ఇక నరసింహస్వామి అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం అనే కదా అర్థం. ఇక కొండగట్టు ఆంజనేయ స్వామివారు స్వయంగా నరసింహ వక్తం, శంఖం, చక్రం, వృక్షస్థలంతో రాముడు సీతమ్మలతో కలిసిన స్వరూపం కలిగి ఉంటుంది ఇక్కడి విగ్రహం. ఇక ప్రతి ఒక్క భక్తులు కూడా ఆ కొండగట్టు ఆంజనేయ స్వామివారిని దర్శించుకుంటూ వారి వారికి సంబంధించిన కోరికలను నెరవేర్చుకుంటూ స్వామివారి దీవెళ్ళు పొందుతూ చక్కగా జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.

0: Rainbow 101.9.
1: వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆ రెయిన్బోతో జీవితం రంగుల వయం నిలయంలో సమయం 7:01 అంటే మనము నామ్ హ్యాపీ మార్నింగ్స్. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మనం ఆరోగ్యంగా ఉండాలి అన్నా, మన లైఫ్ స్టైల్ చక్కగా అనారోగ్యం పాలవకుండా ఉండాలి అనుకున్నా సరే, మనం ఖచ్చితంగా మన ఫిట్నెస్ని మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. కానీ ఫిట్నెస్ అనేది ప్రతి మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనది కదా. మరి ఆరోగ్యంగా ఉండాలి అంటే మన శరీరాన్ని ప్రతిరోజు కదిలించడం అనేది అవసరం. కదిలించడం అంటే కేవలం నడక మాత్రమే అలవర్చుకోవడం మాత్రమే కాదు, ఫిట్నెస్ వల్ల మనకి శక్తి కూడా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, అండ్ రోగాల నుంచి రక్షణ కూడా లభిస్తుంది. కాబట్టి ప్రతిరోజు కొంత సమయం వ్యాయామం చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నించండి. అది శరీరానికి చాలా మంచిది. అండ్ పుషప్స్ కానీ, స్క్వాట్స్ కానీ, జంపింగ్ జాక్స్ కానీ, ఇలా వాళ్ళ వారి శరీరానికి తగ్గట్టుగా, వారి వారి వయస్సుకి తగ్గట్టుగా ఫిట్నెస్ని మనం మెయింటైన్ చేస్తూ ఉన్నాము అంటే అసలు మ్యాక్సిమం టు మ్యాక్సిమం హాస్పిటల్కి వెళ్లాల్సిన పరిస్థితులు రావు. కాబట్టి కొంతవరకు మనం మన సమయాన్ని ఫిట్నెస్ కోసం ఉపయోగించాలి. అది మీరు రన్ చేసినా సరే, వాక్ చేసినా సరే, కాస్త మీ శరీరాన్ని కదిలించడానికి ప్రయత్నించారు అంటే శరీరంలో పేరుకున్న కొవ్వు కావచ్చు, లేదా అనారోగ్యానికి పాల్పడే ఏ రకమైన విధానం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఆరోగ్యంగా మారుతూ ఉంటుంది. మనం మన శరీరాన్ని ఆరోగ్యంగా మార్చుకోవచ్చు, బలంగా ఉంచుకోవచ్చు, చురుకుగా మార్చుకోవచ్చు. ఇలా ఫిట్నెస్లో క్రమశిక్షణ అనేది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఒకరోజు చేసాం అయిపోయింది, మన బాడీ ఫిట్ అయిపోయింది అని చెప్పి అనుకున్నాము అంటే మన తప్పేనండి. ఒకరోజు ఎక్కువగా చేయడం కంటే కూడా ప్రతిరోజు కొంతసేపు వ్యాయామం చేయడం అది కూడా ఉత్తమం. అది కూడా ప్రతిరోజు చేయడమే. ఎందుకంటే ప్రతిరోజు మన నడవడిక అనేది సాగుతుంది, ప్రతిరోజు మనం మాట్లాడుతున్నాం, ప్రతిరోజు మనం కదులుతున్నాం, ప్రతిరోజు తింటున్నాము, ఉంటున్నాం, ప్రతి పని చేసుకుంటున్నాం. కాబట్టి ప్రతిరోజు ఈ పని కూడా చేసుకోవడం అలవర్చుకున్నాము అంటే ఇంకా బాగుంటుందండి. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన. ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జే మీ లక్ష్మి. ఆరోగ్యకరమైన జీవన శైలిని ఎవరు కోరుకోరు చెప్పండి, మన జీవితాన్ని సంతోషంగా దీర్ఘకాలికంగా ఉంచుతుంది. అండ్ దీంతో ఫిట్నెస్ అనేది సరైన ఆహారం కానీ మంచి అలవాట్లు ముఖ్య పాత్ర పోషిస్తాయని చెప్పుకోవాలి. శరీరం ఆరోగ్యంగా ఉంటే మనం చేసే ప్రతి పని చాలా సులభంగా అయిపోతుంది. అలసిపోవడం కానీ, నీరసం రావడం కానీ, ఇదంతా కూడా శరీరంలో ఏదో ఒక విటమిన్ లోపం వలనో, పోషకాల లోపం వలనో, సరిగా తినకపోవడం వలనో ఏదో ఒకటి అనిపిస్తూ ఉంటుంది. చక్కగా తిని సరైన జీవన విధానాన్ని పాటించాము అంటే ఇవన్నీ ఏ ఉండకుండా చేస్తున్న పని కూడా సులభంగా అయిపోతుంది, తొందరగా విజయం కూడా వస్తుందండి. అలాగే ప్రతిరోజు కొంతసేపు శారీరక కార్యకలాపాలు చేయడం అనేది కూడా చాలా అవసరం. చిన్న గదిలో ఉన్నా సరే జంపింగ్ కానీ, జాగ్స్ కానీ, స్పాట్ రన్నింగ్ కానీ, ఇలా కొంతవరకు మనం వ్యాయామం చేశాము అంటే శరీరానికి చురుకుదనాన్ని ఇస్తూ ఉంటుంది, అలసటను తగ్గిస్తుంది. కాబట్టి తొందరగా మనం ఏ పని చేసినా అలసిపోం. అలాగే మన శరీరంలో పోషకాలు ఉండేలా కూడా చూసుకోవాలి. కేవలం ఇవి మాత్రమే చేసాము ఆరోగ్యంగా ఉన్నామని కాదు. కొంతమంది వ్యాయామం చేస్తూ, డైట్ చేస్తూ, సరైన విధానాన్ని పాటించకుండా ఆహార అలవాట్లను తారుమారు చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు చిక్కడకూడదు. ఏదో ఒక

కాబట్టి ఖచ్చితంగా శరీరానికి అందించాలి. పండ్లు కానీ కూరగాయలు కానీ పాలు కానీ ఇలా ఆహారపు పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. జంక్ ఫుడ్, అధిక చక్కెర ఉన్న పదార్థాలు ఖచ్చితంగా తగ్గించాలి ఏమంటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మరి వ్యాయామం గురించి మాట్లాడుకుంటూ మంచి చక్కటి పాట వేయకపోతే ఎలా చెప్పండి. బొమ్ చిక్కు చేయి బాగా అంటూ ఒక అద్భుతమైన సాంగ్ వస్తుంది, వినండి.

సంగీతం ఎంఎం కీరవాణి ఆలపించిన వారు చిత్రమరియు కోరస్. అల్లరి మొగుడు చిత్రం నుంచి బంచిక్ బంచిక్ అంటూ ఒక అద్భుతమైన సాంగ్ విన్నారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్చి మీ లక్ష్మి.
1: మాటైనా
2: పాటైనా
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

సంగీతం చక్రి రచన కందికొండ ఆలపించిన వారు హరిహరన్ కౌసల్య. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రం నుంచి ఒక మెలడీ సాంగ్ విన్నారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రేపో 101.9. ప్రతిరోజుకి ఒక ప్రత్యేకత ఉంటే ఈరోజు ఏంటి అంటే అంతర్జాతీయ నో డైట్ డే అనమాట. నో డైట్ డే ఏంటి, డైట్ డే అనేది వింటూ ఉంటాం కానీ ఎందుకు ఈరోజు జరుపుకుంటారు అంటే 1992లో మ్యారీ ఈవెన్స్ యంగ్ అనే బ్రిటిష్ మహిళ ఈ రోజును ప్రారంభించారు. ఆమె ఉద్దేశం ఏంటి అంటే సమాజంలో పెరుగుతున్న డైట్ కల్చర్ వల్ల ప్రజలు ఎదుర్కొనే ఒత్తిడిని తగ్గించడం మరియు ప్రతి ఒక్కరూ తమ శరీరాన్ని ప్రేమించాలి అనే సందేశాన్ని అందించడం. నిజమే కదా, అందంగా కనిపించడం కోసమో, సన్నంగా ఉండడం కోసమో, లేదా ఇక మరే విధంగానో కఠినమైన డైట్లు పాటిస్తూ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్న వాళ్ళు చాలామందే ఉన్నారు. అయితే ఆరోగ్యం అంటే కేవలం బరువు మాత్రమే కాదండి, శారీరకంగా మానసికంగా భావోద్వేగ సమతుల్యతను కలిగి ఉండడమే సరైన ఆరోగ్యం ఏమంటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పత్తి ఉత్పాదకతను పెంచి ప్రపంచ మార్కెట్లో పోటీ పడేందుకు 5,659 కోట్ల రూపాయలతో కపాస్ క్రాంతి అనే ప్రత్యేక మిషన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. ఎయిర్లైన్స్కు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఆర్థిక తోడ్పాటునిచ్చే క్రెడిట్ గ్యారంటీ పథకానికి కూడా కేంద్రం ఆమోదం తెలియజేసింది. చెరుకు మద్దతు ధరను క్వింటల్కు 365 రూపాయలకు పెంచుతూ గుజరాత్లో షిప్ రిపేర్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కూడా అనుమతిచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 10వ తేదీన తెలంగాణ పర్యటన జరపన నేపథ్యంలో పకడ్బందీ, భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. మెట్రో రైల్ 2 దశకు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం తాజాగా కేంద్రానికి లేఖ రాసింది. హైదరాబాద్ మెట్రో 1వ దశ ప్రాజెక్టులో 100% షేర్ల కొనుగోలుతో ప్రాజెక్టును 30వ తేదీన ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలియజేశారు. కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శికి ఈ మేరకు లేఖ రాశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ మెయిన్ 2026 ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. ఫలితాలతో పాటు అభ్యర్థుల ఫైనల్ ఆన్సర్కి కట్ ఆఫ్ మార్కులు, ఆల్ ఇండియా ర్యాంకులను కూడా ఎన్టీఏ తన వెబ్సైట్ gmain.nta.nic.inలో అందుబాటులో ఉంచింది. విద్యా సిలబస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై సూచనలు ఇవ్వాలని రఘురామ్ రాజన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఉపాధి కల్పనపై జరిగిన సమీక్షలో డేటా సెంటర్ల అవసరాలను రఘురామ్ రాజన్ వివరించారు. ఐపీఎల్ క్రికెట్లో ఢిల్లీ క్యాపిటల్స్ జరిగిన పోల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేయగా చెన్నై సూపర్ కింగ్స్ 17.3 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్ 2 టోర్నమెంట్ కాంపౌండ్ విభాగం క్వాలిఫైయింగ్ రౌండ్లో భారత ప్లేయర్లు రాణించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన వెన్నన్ జ్యోతి సురేఖ, ప్రపంచ మాజీ ఛాంపియన్ అదితి స్వామి, ప్రగతిలతో కూడిన భారత బృందం క్వాలిఫైయింగ్లో 2092 పాయింట్లు స్కోర్ చేసి 7వ స్థానంలో నిలిచింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 9 గంటలకు.

0: ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్చి మీ లక్ష్మి.
1: సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్, హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్. ఈ వేసవి సెలవుల్లో పెయింటింగ్ లో ఆసక్తి ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9849419642.

సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్, హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్. ఈ వేసవి సెలవుల్లో పెయింటింగ్ లో ఆసక్తి ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9849419642.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. బయట వాతావరణం చాలా చల్లగా ఉంది. అంటే వర్షం కూడా పడింది, కాబట్టి కొన్ని కొన్ని ప్రాంతాల్లో వాటర్ కూడా చాలా నిల్వగా ఉన్నాయి. బట్ ఏదేమైనా చల్లగా ఉన్నప్పుడు ఏదో ఒకటి చక్కగా తినాలి అనిపిస్తుంది. మార్నింగ్ మార్నింగ్ మంచిగా ఒక కాఫీ తీసుకొని ఉదయాన్నే మన పనులను మనం స్టార్ట్ చేస్తున్నాము అంటే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. అది కూడా ఆల్ ఇండియా రేడియోను వింటూ వింటూ అలా ఎలా మన ప్రయాణం కొనసాగిస్తున్నాం అంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది కదా. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. బట్ వర్షం వచ్చినప్పుడు ఏం చేయాలి ఏంటి అనేది మనకు ఆల్రెడీ తెలుసు కదా. బట్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం కొన్ని కొన్ని చిట్కాలు మనం ఖచ్చితంగా పాటించాల్సిందే. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: મહાલક્ષ્મી. ઓકે, ઓકળજે ત્રણ મંચકાદ તમારા સોંગ વિનર. లో ఉన్నా సరే పాటని స్వరాన్ని గానాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం, కానీ తెలుగులో ఉంటే ఆ కిక్కి వేరు కదా ఉంటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं, बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
2: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें. न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 నో డైటింగ్. అంటే మనకు నచ్చింది మనం తినొచ్చు, ఏది పడితే అది తినొచ్చు. అలా తినాలి అన్న ఆలోచనలు వాటన్నింటినీ అదుపుకొని ఇంకా ఏం తినాలి, ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏంటి అనేది మనకంటూ కొన్ని లిమిట్స్ పెట్టుకుంటూ డైట్లు సన్నగా ఉండాలి, అందంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కటి మనకి కావాల్సిన ఆలోచనలు, మనకు కావాల్సిన కోరికలను అన్నీ కూడా మనం అందు చేసుకుంటాం. కానీ ఒక కొత్త దృక్పథాన్ని ఇచ్చే రోజు ఏదైనా ఉంది అంటే నో డైట్. ఈరోజేనంటే శరీరాన్ని ఇతరులతో పోల్చకుండా మనం ఎలా ఉన్నామో అనే అలా అంగీకరించడం ఏంటి అనేది నేర్పుతుంది ఈరోజు అనమాట. మనం ఎలా ఉన్నా మనకు మాత్రం మనం నచ్చితే సరిపోదా చెప్పండి. మనకు ఇష్టమైన ఆహారాన్ని భయపడకుండా మితంగా తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిదనట. అదే సమయంలో వ్యాయామం, నిద్ర, సానుకూల ఆలోచనలు ఇవన్నీ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. అండ్ అంతర్జాతీయ నో డైట్ డే ద్వారా సమాజంలో ఉన్న శరీర ఆకృతి మీద వివక్షత తగ్గించుకోవచ్చు. ప్రతి ఒక్కరి శరీరం భిన్నంగా ఉంటుందని, అందులోనే ఒక ప్రత్యేకత ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. అంతే, అందరూ ఇలానే ఉండాలి, అందరికీ ఇదే విధంగా ఉండాలి ఏంటి అనేది మన ఆలోచన విధానం మాత్రమే. మనం ఎలా ఉన్నా మనల్ని మనం ఇష్టపడితే ఎదుటి వాళ్ళు ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా మనకేం అవసరం చెప్పండి, ఫరక్ పడదు కదా. ముఖ్యంగా నిజమైన అందం మనలోని ఆత్మవిశ్వాసంలో మాత్రమే ఉంటుంది. కాబట్టి అనవసరమైన డైట్లకు బదులు ఆరోగ్యకరమైన అలవాట్లు అలవర్చుకున్నాము అంటే కొంతమంది బక్కగా ఉన్నా చాలా రకాల రోగాలను మూటగట్టుకుని ఉంటారు, కొంతమంది సన్నగా ఫిట్గా కనిపిస్తూ ఉంటారు కానీ అనారోగ్యం కుప్పలు కుప్పలుగా పెరుగుతూ ఉంటుంది. కొంతమంది లావుగా ఉన్నా సరే చాలా ఆనందంగా ప్రశాంతంగా గడుపుతూ ఉంటారు. అంతకు మించి మనకేం కావాలో చెప్పండి. నో డైట్ డే రోజు మన శరీరం మన ఇష్టం అంతే ఏమంటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
1: వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆ రెయిన్బోతో జీవితం రంగుల భయం.

సంగీతం ఏఆర్ రెహమాన్, రచన ఏం రత్నం శివగణేష్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన నరసింహ చిత్రం నుంచి చుట్టి చుట్టి అంటూ ఒక అద్భుతమైన సాంగ్ విన్నారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఏదైనా సరే మనం ఒకరితో పెట్టుకున్న బంధం కావచ్చు, ముఖ్యంగా మానవ సంబంధాల్లో తరచూ జరిగే ఒక పొరపాటు ఏంటో తెలుసా? ఎదుటి వాళ్ళు ఏం చెబుతున్నారు ఏంటి అనేది పూర్తిగా మనం వినం. మనకు ఆలోచనలో ఏదైతే తడుతుందో దాని వరకు మనం కంటిన్యూ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాం. మనం ఎంతవరకైతే అర్థం చేసుకుంటామో అది మాత్రమే వినడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మన మనసు ఏం చెప్తుందో అది మాత్రమే వింటాం. కానీ ఎదుటి వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఆ యొక్క కోణాన్ని ఏ విధంగా వాళ్ళు పరీక్షిస్తున్నారు ఏంటి అనేది అస్సలు వినం. ఎదుటి వాళ్ళు చెప్పేది సగం వింటూ ఉంటాం. ఆ విన్న దాంట్లోనే కొంతవరకు మాత్రమే అర్థం చేసుకుంటాం. ఎంతైతే వింటామో అది వాళ్ళ పర్స్పెక్టివ్లో మనం ఆలోచించకుండా మనం ఎలా ఆలోచిస్తున్నాం ఏంటి అనేది మాత్రమే అర్థం చేసుకుంటాం. సరే, అర్థం చేసుకున్నామే అనుకోండి, కానీ ఈ అర్థం చేసుకున్న దాన్ని అసలు ఆలోచించకుండా దానికి 10 రెట్లు మనం ఎదుటి వాళ్ళకి సమాధానం చెప్తూ ఉంటాం. ముందుగా వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటి అని

0: ఇది పూర్తిగా విన్న తర్వాత మాత్రమే మనం ఏం మాట్లాడాలి ఏంటి అనేది నిర్ణయించుకోవాలి. అప్పుడే ఎదుటి వాళ్ళు మాట్లాడేదానికి మనం చెప్పేదానికి ఒక పూర్తి అర్థం అనేది ఉంటుంది అంటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: Admissions are open at Bankatlal Bhadruka College for Information Technology, Kachigoda, Hyderabad. Courses offered are BSc in Computer Science, Data Science, AIML with Maths, Stats and Electronics combinations. For admissions, contact 949-365-4471 or visit www.bbcit.co.in. Limited seats, so be the first one to register.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 నిలయంలో సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గుజరాత్లో 2 సెమీకండక్టర్ యూనిట్ల ఏర్పాటుతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 38కి పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. చక్కెర మద్దతు ధర పెంపు, వేల కోట్ల అంచనాతో కొత్త రైల్వే లైన్ల విస్తరణకు ఆమోదం తెలిపింది. కాటన్ మిషన్కు 5,659 కోట్ల రూపాయలు కేటాయించడం రైతులకు వరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కొనియాడారు. 32 లక్షల మందికి లబ్ధి చేకూర్చేలా ఉత్పాదకత పెంచి ఎగుమతులను ఈ మిషన్ ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. చెరకు మద్దతు ధర పెంచినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై కమిషన్ విచారణ జరిపి అవినీతి జరిగిందనే నివేదికను కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగించి 9 నెలలు గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బీజేపీ బీఆర్ఎస్ మధ్య బృందానికి నిదర్శనమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. డిజిటల్ నిఘా, సైబర్ మోసాలపై కథనాలు అందించిన భారతీయ జర్నలిస్టులు ఆనంద్ ఆర్కే, సుపర్ణ శర్మ ప్రతిష్టాత్మక పులిట్జర్ పురస్కారానికి ఎంపికయ్యారు. బ్లూంబెర్గ్ ప్రతినిధితో కలిసి వీరు ఈ అవార్డును అందుకోనున్నారు. రాష్ట్రంలోని 533 పిఎంశ్రీ పాఠశాలల్లో ఈ నెల 11 నుంచి 25 వరకు వేసవి శిబిరాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 2,66 లక్షల రూపాయలు కేటాయించింది. క్రీడలు, సంగీతం, డ్రాయింగ్ వంటి అంశాల్లో ఇచ్చే ఈ శిక్షణలో ఇతర పాఠశాలల విద్యార్థులు కూడా పాల్గొనే అవకాశం కల్పించారు. రెవెన్యూ శాఖలో 27 మంది అదనపు కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ కార్యదర్శి లోకేష్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. 5 అదనపు కలెక్టర్లుగా, 12 మందిని డిఆర్ఓలుగా, 9 మందిని ఆర్డీఓలుగా నియమిస్తూ జిల్లాలకు కేటాయించారు. 1 స్పెషల్ కలెక్టర్ బాధ్యతలు అప్పగించారు. ఐపీఎల్లో భాగంగా ఈరోజు రాత్రి 7:30 హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య పోరు జరగనుంది. భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడును హైదరాబాద్ క్రికెట్ సంఘం క్రికెట్ ఆపరేషన్స్ హెడ్గా నియమించింది. హెచ్సిఏలో క్రికెట్ కార్యకలాపాలను రాయుడు పర్యవేక్షించనున్నట్లు హెచ్సిఏ అపెక్స్ కౌన్సిల్ నిన్న వెల్లడించింది. పరిపాలనలో పారదర్శకతతో పాటు క్రికెట్ నైపుణ్యాలను పెంపొందించాలనే లక్ష్యంతో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు హెచ్సిఏ కార్యదర్శి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఉదయం 10 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మనం మన లైఫ్ స్టైల్ని మార్చుకోవడం కానీ మన ఆరోగ్యాన్ని మార్చుకోవడం కానీ పెద్ద పెద్దగా సంఘటనలు ఏమీ రానవసరం లేదు, పెద్ద పెద్దగా మనలో మార్పులు రావాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు చేసే చిన్న చిన్న అలవాట్లే మన లైఫ్ని మన లైఫ్ స్టైల్ని మారుస్తూ ఉంటాయి, మన ఆలోచనలు మారుస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉదయం లేవడం నుంచి రాత్రి పడుకునే వరకు కూడా మనం చేసే పనులు మన ఆరోగ్యం, మనస్సు, భవిష్యత్తు మీద ఖచ్చితంగా ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. నీరసంగా మనం పొద్దున్నే లేచామే అనుకోండి, నీరసంగా మన అలవాట్లు అనేవి స్టార్ట్ చేసామే అనుకోండి, చాలా బద్ధకంగా అనిపిస్తుంది, రోజంతా ఇలాగే మారిపోతూ ఉంటుంది. అదే ఒక్కరోజు అంటే ఓకే, కానీ ప్రతిరోజు ఇలాగే జరుగుతుంది అంటే ఇంకా జీవితం మొత్తం ఇలాగే ఉంటుంది కదా. సో అందుకని చిన్న చిన్న అలవాట్లు కాస్త మనం మార్చుకుంటూ, మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటూ, భవిష్యత్తు మీద కొంచెం ఫోకస్ చేస్తూ అలా కొంచెం ట్రావెల్ చేసాము అంటే ఇంకా బాగుంటుంది కదా. ఇక మన రోజువారీ అలవాట్లలో ఉన్న కొన్ని ఆసక్తికరమైన విషయాలు, వాటి వల్ల లాభాలు లేదా? మొదటిగా ఏంటంటే ఉదయం త్వరగా లేవడం వల్ల మంచి అలవాటు ఇది. పొద్దున్నే లేవడం నిద్ర బాగా సరిపోదు, రాత్రి లేటుగా పడుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలా లేటుగా పడుకోకుండా కొంచెం తొందరగా పడుకొని తొందరగా లేచామంటే ఇంకా బాగుంటుంది. అలాగే అదనపు సమయం అనేది కూడా ఉంటుంది కదా. ఉదయం వాతావరణం ప్రశాంతంగా ఉండడం వల్ల చాలా ఫోకస్గా మనం పనులు చేస్తూ ఉంటాం, మన ఆలోచనలు చాలా ఫోకస్డ్గా ఉంటాయి. కానీ ఆలస్యంగా లేచామే అనుకోండి, అస్తవ్యస్తంగా మారిపోతూ ఉంటుంది, ఒత్తిడి పెరుగుతుంది, కాస్త బద్ధకం అనిపిస్తుంది, తర్వాత చేసే పని మీద ఖచ్చితంగా ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి తొందరగా లేవడం అలవాటు చేసుకున్నాము అంటే ఉదయాన్నే లేచాము, ఉదయాన్నే చేసే మన పనులు కూడా చాలా ఫోకస్డ్గా ప్రశాంతంగా ఉంటాయి, ఎవరు మనల్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఆ టైంలో, ఇంకెవరు లేవరు కూడా ఉంటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఏదైనా పని ఫోకస్గా ప్రశాంతంగా నిమ్మలంగా రోజుని లీడ్ చేయాలి అనుకున్నాము అంటే తొందరగా లేస్తే ఇంకా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది ఉంటారు.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. వేసవి కాలం వచ్చింది అంటే వేసవి సీజన్లో ఏర్పడే పండ్లన్నింటినీ కూడా ఇష్టపడుతూ తాజాగా తింటూ ఉంటాం. అందులో ముఖ్యంగా శరీరానికి బాగా ఉపయోగకరమైన తాటి ముంజలు. తాటి ముంజలు పేరు వెంటనే వాటిలో ఉన్న ఆ వాటర్ కానీ దాదాపు 90% నీటితో నిండి ఉంటాయి కదా. సో వాటిని ఎండాకాలంలో ఎండ పడుతున్న సమయంలో తాటి ముంజలు తిన్నాము అంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దలు ఏ వయసు వాళ్ళైనా సరే చాలా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే వాళ్ళ శరీరానికి మేలు కూడా చేస్తాయి. ఇందులో ఫైబర్ ఉంటుంది, విటమిన్ ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది, కే ఉంటుంది, ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి సో ఇవి తినడం వల్ల కొంతమంది జలుబు చేస్తుంది అని కొంతమంది పడదు అని కూడా అనుకుంటూ ఉంటారు. బట్ ఇవి చాలా మంచిదండోయ్. సహజ ఎలక్ట్రోలైట్గా కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. దాంతో డీహైడ్రేషన్ కూడా ఎదుర్కదు. కాబట్టి ఎండలు తిరుగుతున్న వాళ్ళకి ముంజలు ఎక్కడైనా కనిపిస్తున్నాయి అంటే ప్రతిరోజు కాదు, మీకు వీలైన సమయంలో ముంజలు

తినడానికి ప్రయత్నించండి. మ్యాక్సిమం ముంజల్లో పొటాషియం కూడా అధికంగా ఉంటుంది. దీనివల్ల గుండె ఆరోగ్యానికి కూడా మెలిచేస్తుంది. అంతేకాదు శరీరంలోని వ్యర్థాలను కూడా తొలగించడంలో చాలా బాగా సహాయపడతాయట. వీటిలోని పీచు పదార్థాలు జీవక్రియను కూడా మెరుగుపరుస్తాయట. మలబద్ధకాన్ని తగ్గిస్తూ ఉంటాయి. అజీర్తి కానీ గ్యాస్ సమస్యలు వీటన్నింటికి కూడా చెక్ పడతాయి. మరి ఇంత చక్కగా ఉన్నాయి, మనకు తినడానికి టేస్టీగా ఉంటాయి, మన శరీరానికి డిహైడ్రేషన్ అవ్వడానికి అవ్వకుండా ఉండడానికి కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. మరి ఈ పదార్థాన్ని తినకుండా ఎవరు ఉంటారు చెప్పండి? మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి కూడా ఇష్టమయ్యి ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు సీజన్ ఫుడ్స్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఏమంటారు? వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.

0: ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జే మీ లక్ష్మి.
1: సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్, హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్. ఈ వేసవి సెలవుల్లో పెయింటింగ్ లో ఆసక్తి ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9849419642.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ముద్దుల మువ్వారావు గారు పెద్దమ్మాయి 18 చిన్న కోడలు 40 నీళ్ళు నోసుకుందంట. రంగుల రాజారావు గారు 3 అమ్మాయి, పక్కింటి పుల్లారావు గారు 4 అబ్బాయితో జంపు జల్లాని అంట. ఇంకా మన మెరగంటే మంగతాయారు గాజుల సిట్టమ్మ దుబాయ్ సత్యమతి.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్షే మీ లక్ష్మి. మన ప్రయాణం ఎటువైపు సాగుతున్నా, ఎంతమంది మనల్ని ఆపాలని ఎదురు చూస్తున్నా సరే, కాస్త ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రశాంతంగా కొంత వ్యాయామం చేసుకుంటూ మన అలవాట్లను మార్చుకుంటూ మన లైఫ్ని కాస్త సాఫీగా, ఎదుటి వాళ్ళు ఏం చెప్పినా, ఎవరు ఎన్నన్నా ఏవి పట్టించుకోకుండా, మనమేం చేస్తున్నాం ఏంటి అనేది మాత్రమే మెదడులో గుర్తుంచుకొని అలా అలా మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటే ఇంకేం కావాలి చెప్పండి. ఆరోగ్యంగా ఉంటాం, నచ్చింది తినేస్తాం, ఎదుటి వాళ్ళని పట్టించుకో అంతే. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది సేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్లమెంటులో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026 ప్రవేశపెట్టే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. మెట్రో రైలు 2 దశకు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం తాజాగా కేంద్రానికి

లేఖ రాసింది. హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్టులో 100% షేర్ల కొనుగోలుతో ప్రాజెక్టును గత నెల 30వ తేదీన ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని తెలియజేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 10వ తేదీన తెలంగాణలో పర్యటించనున్న నేపథ్యంలో పకడ్బందీ భద్రత ట్రాఫిక్ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ప్రధానమంత్రి పాల్గొన్న అభివృద్ది పనులు బహిరంగ సభకు సంబంధించి తగిన బందోబస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై కమిషన్ విచారణ జరిపి అవినీతి జరిగిందన్న నివేదికను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించి 9 నెలలు గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బీజేపీ బీఆర్ఎస్ మధ్య బంధానికి నిదర్శనమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయంతో పాటు ఈ నెల 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభపై జరుగుతున్న చర్చను దారి మళ్లించేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీబీఐ విచారణ పేరుతో నాటకాలాడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో 533 పీఎంశ్రీ పాఠశాలల్లో ఈ నెల 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు వేసవి శిబిరాలు నిర్వహిస్తారు. ప్రభుత్వం ఇందుకు 2.66 కోట్ల రూపాయలు కేటాయించింది. క్రీడలు, సంగీతం, డ్రాయింగ్ వంటి అంశాల్లో ఇచ్చే ఈ శిక్షణలో ఇతర పాఠశాలల విద్యార్థులు కూడా పాల్గొనే అవకాశం కల్పించారు. అంతర్జాతీయ ఏరోస్పేస్ దిగ్గజాలకు తెలంగాణను వ్యూహాత్మక భాగస్వామిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. డ్రోన్ టెక్నాలజీ, శాటిలైట్ కమ్యూనికేషన్స్ వంటి నెక్స్ట్ జనరేషన్ సాంకేతికతల్లోనూ రాష్ట్రాన్ని గ్లోబల్ లీడర్గా నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడతాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిసి మెట్రో రెండో దశకు అనుమతులు ఇవ్వాలని రేవంత్ రెడ్డి వినతి పత్రం ఇవ్వనున్నారు. బొలారం పారిశ్రామికవాడలోని గ్లోకెం పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. లోక్సభలో ప్రతి ఆరో బీజేపీ ఎంపీ ఓట్ల చోరీ ద్వారానే గెలిచారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే లోక్సభలో బీజేపీ 140 స్థానాలు కూడా గెలుచుకోలేదని రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు. ఇటీవల

జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఐపీఎల్లో భాగంగా ఈ రాత్రి 7:30 గంటలకు హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. స్టాక్ మార్కెట్లు ఈవేళ భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా పెరగ్గా నిఫ్టీ కీలకమైన 24,200 మార్కును అధిగమించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తల్లో.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

0: फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
1: वेलकम बैक लिसनर्स, नेनु मी आरजे दिव्य एंड ऑफ कोर्स ऑलरेडी आरजे रवली ना गुरिंची चेप्पारु एंड इवाल मनं मात्लाडुकोबोतुन्नां ఒక సోషల్ మీడియా క్యాంపెయిన్. అది 1992లో మ్యారీ ఈవెన్స్ యంగ్ స్టార్ట్ చేశారు. అదేదో కాదు, ఇవాళ ఇంపార్టెన్స్ అన్నమాట. May 6th వచ్చేసి ఇంటర్నేషనల్ నో డైట్ డే అని సెలబ్రేట్ చేస్తారు. May 6th సెల్ఫ్ లవ్ మరియు బాడీ పాజిటివిటీ గురించి గుర్తు చేసే రోజు. ఎందుకంటే మనుషులు ఎవరైనా సరే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇస్ యునిక్. ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగుంటారు. లెట్ ఇట్ బి ప్యూర్ షేప్, యాపిల్ షేప్ ఆర్ రెక్టాంగిల్, వాట్ ఎవర్. కానీ ఒక అన్హెల్తీ కంపారిజన్ మన హ్యూమన్ సైకాలజీకి ఉంది. అది అస్సలు అవసరం లేదు. ప్రతి బాడీ టైప్ బ్యూటిఫుల్. అండ్ వీటన్నిటికంటే ముందు మన హెల్త్ అండ్ హ్యాపీనెస్, అది చాలా ఇంపార్టెంట్. లెట్ ఇట్ బి ఫిజికల్ ఆర్ మెంటల్ హెల్త్. సోషల్ మీడియా వల్ల చాలామంది ప్రెషర్ ఫీల్ అవుతున్నారు. కానీ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఏ నిజమైన బ్యూటీ. బాడీ యాక్సెప్టెన్స్ మనం అంగీకరించాలి. ఇది ఒక రకమైన జనరేషనల్ ట్రామా. బయటకు వెళ్ళినప్పుడు ఏదో ఒక వంక పెట్టుకుని మన గురించి ఏదో ఒకటి లేపుతారు. కానీ వీటన్నిటికన్నా ముందు సెల్ఫ్ లవ్ ఏ ముఖ్యం. ఎందుకంటే నిన్ను నువ్వు ప్రేమించకపోతే ఇంకెవరు ప్రేమిస్తారు కదా. మన బాడీని రెస్పెక్ట్ చేయాలి. ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ డైట్ని మెయింటైన్ చేయాలి. పాజిటివ్గా ఉండాలి అని గుర్తు చేస్తుంది ఈరోజు. సో అలా ఈరోజు గురించి ఇంకెన్నో విషయాలు మాట్లాడుకుంటూ ముందు మీ ముందు వస్తుంది ఒక చక్కని ట్రాక్.

Welcome back, listeners. Hello, hello, Laila from Dada Movie. Of course, it's very trending. And yes, mana topic vachesi ivalla no diet day. Of course, maatladukunnam physical idiga untadi and mentally enta stress untado. Kani deeni side effects ento evariki telidu. Chala mandi dieting gurinchi poorthi avagahana lekundane start chestaru. కానీ డైటింగ్ వల్ల అగ్రెసివ్గా చేస్తే మనం మెటబాలిక్ రేట్ అనేది చాలా పడిపోతుంది. మెటబాలిక్ రేట్ అంటే ఒక విధంగా ఎట్లా మన బాడీ మనం తిన్న ఫుడ్ని అండ్ దాని పవర్ సప్లై అండ్ డైజెస్టివ్ ఎఫెక్టివ్నెస్ని కంట్రోల్ చేసే ఒక ఇదన్నమాట. సో డైటింగ్ రిస్ట్రిక్టివ్గా లేకపోతే ర్యాపిడ్గా చేస్తే వెయిట్ లాస్ డైట్స్ మనకు ఫిజికల్గా అండ్ సైకలాజికల్గా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. లైక్ కళ్ళు తిరగడం అండ్ కాన్స్టిపేషన్ ఈ రోజుల్లో అండ్ ఇరిటేటబిలిటీ. ఆఫ్ కోర్స్ హెయిర్ లాస్. జుట్టు అనేది చాలా ముఖ్యం. అది ఒక విధమైన మన కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. అండ్ ఇలాంటివి కాకుండా ఇంకా ఎన్నో సీరియస్ రిస్క్స్ ఉంటాయి. లైక్ గాల్ స్టోన్స్, ఇంకా బోన్ డెన్సిటీ రెడ్యూస్ అవ్వడం, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. ఈ రోజుల్లో మనం కామన్గా వింటుంది బీటవల్ డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ. ఇన్ని డెఫిషియన్సీలు మళ్ళీ మనం కొని తెచ్చుకున్నది అవుతుంది. అండ్ ఇది కాకుండా మెంటలీ డైటింగ్ వల్ల యాంగ్జైటీ, డిప్రెషన్ అండ్ డిసార్డర్డ్ ఈటింగ్ ప్యాటర్న్స్ అనేవి వస్తూ ఉంటాయి.

0: వెల్, ముఖ్యంగా డైటింగ్ మూలంగా అమ్మాయిల్లో మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ అనేది కామన్ అవుతున్నాయని వింటున్నాం. ఎక్కువ అమ్మాయిలు డైటింగ్ వెనకాల పడతారు. ఇంటెన్స్ డైటింగ్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది వస్తూ ఉంటాయి, మూడ్ ఫ్లక్చుయేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో రిస్ట్రిక్టివ్ ఈటింగ్ లేకుండా మన బాడీకి తగ్గట్టు మన బాడీని అర్థం చేసుకుంటూ తినడం ఉత్తమం. అండ్ అఫ్కోర్స్ అన్హెల్తీగా ఫాస్ట్ ఫుడ్ అనేది ఫాలో అవ్వకుండా మంచి హెల్తీ ఫుడ్ వితౌట్ ఎనీ రిస్ట్రిక్టివ్ అండ్ అఫ్కోర్స్ సమ్మర్ కాబట్టి విత్ లాట్స్ ఆఫ్ హెల్తీ డ్రింక్స్ హైడ్రేట్గా ఉంటూ మీ లైఫ్ని హ్యాపీగా కొనసాగించండి. ఇప్పుడు వస్తుంది మీ ముందుకు ఇంకొక ట్రాక్.
1: ఉన్నది ఒకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.

0: సో వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఐ గెస్ మీకు ట్రాక్ ద్వారా అర్థమై ఉంటుంది నేను చెప్పబోయేది ఫ్రెండ్షిప్ గురించి. ఆఫ్ కోర్స్ ఫ్రెండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బిజీ లైఫ్ స్టైల్లో ఒక ఫ్రెండ్ దొరకడమే అదృష్టం. అండ్ అన్నీ అర్థం చేసుకుని మనం షేర్ చేసుకోగలిగే ఫ్రెండ్ ఉండడం కోసం ఈ సాంగ్ డెడికేట్ చేశాం. అండ్ ఇప్పుడు మీరు వింటున్నారు ఒక స్పాట్.
1: తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులు సాధించిన
2: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
3: మన శ్రీ చైతన్య విద్యార్థే

0: FM Rainbow 101.9.
1: Well, welcome back, listeners. Of course, manam song gurinchi maatladukunnam, friendship ent important o cheppukunnam. Friends are very important in life, kada? ఎన్నో షేర్ చేసుకుంటాం, ఎన్నో మాట్లాడుకుంటాం. అండ్ ఆఫ్ కోర్స్ ఒక కష్టం గుర్తొచ్చినప్పుడు ఫస్ట్ మనకు గుర్తొచ్చేది మన క్లోజ్ ఫ్రెండ్. ఆఫ్ కోర్స్ ప్రతి స్టేజ్ ఆఫ్ లైఫ్లో మీకు ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఒక కాన్స్టెంట్ ఫ్రెండ్. అండ్ స్టేజ్ బట్టి ఫ్రెండ్షిప్స్ మారుతూ ఉంటాయి, బాండ్స్ మారుతూ ఉంటాయి. కానీ ఎన్ని మారినా నువ్వు కాంటాక్ట్లో లేకపోయినా ఎండ్ ఆఫ్ ద డే గుర్తొచ్చేవాడే ఒక ఫ్రెండ్. స్కూల్లో చేసే చిలిప్ పనుల నుంచి, కాలేజ్లో జరిగే ప్రతి ఒక్క ర్యాగింగ్ నుంచి, అండ్ ఆ తర్వాత ఆఫీస్కి వచ్చాక నీతో పాటు తోడుగా కాఫీ కప్స్ బ్రేక్లో ఉండే ఒక ఫ్రెండ్. ఇలా ప్రతి స్టేజ్లో ఒక తోడుగా, అండ్ ఆ తర్వాత వచ్చే ఒక లైఫ్ పార్ట్నర్లో కూడా మనం ఫ్రెండ్ని వెతుక్కుంటూ ఉంటాం. ప్రతి స్టేజ్లో ఒక ఫ్రెండ్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఆఫ్ కోర్స్ మనల్ని ప్రేమించే వారిని మనం ఎందుకు కాదనుకుంటాం కదా. అలానే ఫ్రెండ్షిప్ గురించి ఇంత మాట్లాడుకున్నాం కాబట్టి మీ ముందుకు వస్తుంది ఒక ట్రాక్.

సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్, హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్. ఈ వేసవి సెలవుల్లో పెయింటింగ్ లో ఆసక్తి ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9849419642.

0: TV has reported that the fire started yesterday in the Arghavan shopping center in Andishah town in Tehran province. However, cause of the blaze is still unknown. In IPL cricket, host Sunrisers Hyderabad will take on Punjab Kings this evening. The match will begin at 7:30 p.m. Yesterday, Chennai Super Kings defeated Delhi Capitals by 8 wickets in Delhi. Sensex and Nifty are trading marginally higher in the forenoon session. The Sensex rose 105 points to 77,123, while the Nifty added 65 points to 24,098 when reports last came in. On the sectoral front, gains in pharma, chemicals and auto stocks are driving the market up. And that is the end of this news bulletin.
1: आप सुन रहे हैं FM Rainbow 101.9.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC Index Plus నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్పల్ ఆప్కే సాథ్.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SC.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
1: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
0: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
1: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
0: अब दोनों एक ही ऐप पर उपलब्ध। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: वेलकम बैक, आप सुन रहे हैं हेलो रेनबो और हमारे साथ एक और कॉलर जुड़ चुके हैं, उनसे बात करते हैं। हेलो,
3: गुड आफ्टरनून मैडम।
2: गुड आफ्टरनून रमेश जी,
3: कैसे हैं मैडम?
2: मैं ठीक हूँ सर, आप कैसे हो?
3: हम तो सुपर के ऊपर है मैडम। आपके साथ और दो दूसरा कौन है मैडम?
2: जी मेरे साथ अभी आरजे दिव्या भी है स्टूडियो में।
3: मैडम का वॉन और अंडे। हेलो
2: जी सर, बात करते हैं।
3: हेलो मैडम गारु, ఎలా ఉన్నారు మేడం?
4: హాయ్ రమేష్ జీ, బోలియె।
3: కైసే మేడం అచ్చే?
4: హా
3: అద అద టాపిక్ కి ఉపతే కేరే మే బాత్ కర్ మేనే। హమారా బచ్పనే మే బోత్ కేర్నా కూట్నా బోత్ జాగా రహతా తా మేడం।
4: హా జరూర్, ఉస్ సమయ
3: ఆజకల్ కే బచ్చే ఫోన్ పకడ్ లేకే బైఠ జా రహే, ఫోన్ కే అందర్ హి కబడ్డీ ఖేల్ రహే, ఫోన్ కే అందర్ హి క్రికెట్ ఖేల్ రహే, సబ్ ఐసా హో గయా।
4: हाँ हाँ,
3: जब भागते थे कूदते थे वैसा था, अभी नहीं है। और जैसे बोले तो मैं बच्चों का भी सिंगिंग से सिखा रहा हूँ
4: मैंने।
3: ओ, अच्छा। आड़ से नेर्पिस्तुन्ना वाल तो नहीं ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను పిల్లలతో నేను।
4: ఓ మీరు నేర్చుకుంటున్నారు, అలానే వాళ్ళు నేర్చుకుంటున్నారు?
3: నేను నేర్చుకుంటున్నాను, వాళ్ళకి చాలా పనికిస్తుంది అన్నమాట। వాళ్ళకి ఇంకోటి ఏంటంటే కేబుల్స్ నేర్పిస్తున్నాను బాగా వాళ్ళకి, ఇంకా కేబుల్స్ వాళ్ళకి చాలా పని చేస్తుంది అన్నమాట।
4: అవును, చాలా అవసరం మ్యాథ్స్ అనేది।
3: మేము ఎంత పెద్ద లెక్క ఉన్నా కూడా మా షాప్ లో మేము క్యాలిక్యులేటర్ వాడకుండా చేయండి లెక్క చేస్తుంటాం మేడం। ఇప్పటి ఇప్పటి వాళ్ళకైతే క్యాలిక్యులేటర్ లేకుండా అసలు పని నడవదు అట్లా।
4: అది మాత్రం
3: అన్నమాట మేడం। రెండు కనీసం రెండు మూడు కావాల్సిందే తీసుకోండి మేడం, కొంచెం న్యాయం చేయండి అందరికి।
4: యా యా షూర్ అండి, కాల్ చేస్తే తప్పకుండా తీసుకోండి
3: మేడం, రెండు మూడు తీసుకోండి, కనీసం అందరం వస్తాం మేమంతా। ధన్యవాదాలు మేడం, కేరమే సుస్మాన్ మేడం।
4: ఓకే అండి, థ్యాంక్ యూ అండి।

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: FM Rainbow 101.9 Musically yours.
1: హాయ్ హలో నమస్తే, నేనండి లక్ష్మి, మీ లక్కీని వచ్చేసాను. ఏంటి ఇంత గ్యాప్ తీసుకుని వచ్చావు అంటారా? ఎలాగైతే ఏంటి, బోలెడంత ఎనర్జీని నింపుకుని మళ్ళీ మీ అందరి ముందుకే వచ్చేసాను. ఈరోజు జస్ట్నే హైదరాబాద్ అంటూ మీ ముందుకు వచ్చేసాను. బోలెడన్ని టాపిక్స్ తీసుకొచ్చాను. స్టూడియో క్లాక్లో టైం 2:01 అవుతుంది. బయట మాత్రం ఎండ దంచి కొడుతుంది. మరి కూల్ కూల్గా ఉండాలంటే మరి మా ముచ్చట్లు వినాలి, అలాగే మంచి మంచి పాటలు కూడా ప్లే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే జస్ట్నే హైదరాబాద్లో ఏం మాట్లాడబోతోంది మీ లక్కీ అనుకుంటున్నారు కదా. వేసవి సెలవులు అనగానే పిల్లలు అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తామని మారం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అనేక ప్రాంతాల నుంచి భాగ్యనగరాన్ని దర్శించుకోవాలనుకునే వాళ్ళు చాలామంది వచ్చి వెళ్తూ ఉంటారు కదా హాలిడేస్కి. ఇక్కడ పర్యాటక ప్రదేశాలని చూడడమే కాకుండా వాటి చరిత్రను కూడా తెలుసుకోవటానికి చాలామంది తహతహలాడుతూ ఉంటారు. మరి ఈరోజు నేను ఈ షోలో గోల్కొండకోట చరిత్ర గురించి చెప్పడమే కాకుండా ఇక్కడ ఉస్మానియా బిస్కెట్ అంటే ఇరానీ ఛాయ్ తాగుతూ ఆ కాంబినేషన్ మాత్రం ఎవరు మిస్ చేసుకోరు కదా, మరి ఉస్మానియా బిస్కెట్ చరిత్ర గురించి కూడా ఈ అవర్లో మీకు చెప్పబోతున్నాను. మరి అవన్నీ మీరు మిస్ కాకుండా వినాలి అంటే ఏం చేయాలి, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ 101.9. నేను మీ ఆర్జే లక్కీ.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ 101.9. నేను మీ ఆర్జే లక్కీ జష్నే హైదరాబాద్లో. మరి ముందుగా గోల్కొండ కోట చరిత్ర గురించి. మాకు తెలుసు లక్కీ అంటారా, అయినా కూడా మనం తెలుసుకోవాల్సింది ఎంతో గొప్పదైనటువంటి చరిత్ర ఇంకా ఉంటూనే ఉంటుంది. హైదరాబాద్ నగరానికి పశ్చిమాన రాళ్ల గుట్టల మధ్య రాజసంగా నిలిచినటువంటి

0: దానికి పశ్చిమాన రాళ్లగుట్టల మధ్య రాజసంగా నిలిచినటువంటి గోల్కొండ కోట శతాబ్దాల చరిత్రని తన గోడలలో దాచుకున్నటువంటి ఒక గొప్ప మహానిర్మాణం అండి. 13వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో చిన్న మట్టి కోటగా ప్రారంభమైంది ఈ ప్లేస్. కాలక్రమంలో చాలా శక్తివంతమైనటువంటి రక్షణ కోటగా రూపాంతరం చెందింది. తర్వాత వచ్చినటువంటి కుతుబ్షాహీ సుల్తానులు దీన్ని పెద్దగా విస్తరించి బలపరిచి ఒక అద్భుతమైనటువంటి రాజధానిగా తీర్చిదిద్దారు. గోల్కొండ కోట అప్పట్లో కేవలం కోట కాదు, ఒక మహానగరం, ఒక సంస్కృతి కేంద్రం. గోల్కొండ పేరు వినగానే ప్రపంచానికి గుర్తొచ్చేది వజ్రాలు కదా. కోహినూరు వంటి ప్రసిద్ధ వజ్రాలు ఈ నేల నుంచే వెలుగులోకి వచ్చాయని చరిత్ర కూడా చెప్తుంది. అందుకే ఒకప్పుడు గోల్కొండ ప్రపంచ వజ్రాల మార్కెట్గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి కోట గోడల మధ్య వ్యాపారాలు, వాణిజ్యాలు అన్నీ కలిసిపోయి ఒక గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించాయి. ఈ కోటలో నడిచిన ప్రతి అడుగుని కూడా మనం అడిగితే ఒక కథ చెప్తుంది కదా. మరి ఇంకా చెప్తాను ఈ కోట ప్రత్యేకత గురించి, దీని గొప్పతనం గురించి, ఈ దీని నిర్మాణ శైలి గురించి మీతో చెప్తాను ఒక పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ 101.9. నేను మీ ఆర్జే లక్కీ.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
3: మీ కావాలా?

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: शिक्षा की जीवन में भी जरूरत है, समाज जीवन में भी जरूरत है, इसको अंडर एस्टिमेट नहीं करना चाहिए।
0: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ 101.9 రెయిన్బో. మీరు వింటున్నారు జస్ట్నే. హైదరాబాద్లో నేను మీ ఆర్జే లక్కీ మాట్లాడుతూ ఉన్నాను. గోల్కొండ కోట చరిత్ర గురించి మాట్లాడుతున్నాను. ఈ కోట ప్రత్యేకతల్లో అగ్రస్థానంలో నిలిచేది ఏంటి అంటే అద్భుతమైనటువంటి నిర్మాణం. కోట అడుగున, అంటే చాలామంది వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది, కోట అడుగున చప్పట్లు కొడితే దాని శబ్దం పైభాగంలోని బలహీసార్ వరకు చాలా క్లియర్గా వినపడేలాగా దీన్ని నిర్మాణం చేశారు. అది అప్పటి భద్రతా వ్యవస్థలో ఒక భాగం అండి. బలమైన గోడలు, రహస్య మార్గాలు, నీటి పైభాగానికి తీసుకెళ్లే సాంకేతికత, ఇవన్నీ కూడా ఆ కాలం ఇంజనీరింగ్ ప్రతిభని మనకి తెలియజేస్తూ ఉంటాయి. గోల్కొండ కోట కేవలం రాళ్ల సముదాయం కాదు, ఒక అద్భుతమైనటువంటి విజ్ఞానం. కానీ ప్రతి వైభవానికి ఒక ముగింపు ఉంటుంది కదా. 1687లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దీర్ఘకాల యుద్ధం తర్వాత ఆ కోటని స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత ఈ కోట తన పూర్వ వైభవాన్ని కోల్పోయినా కూడా చరిత్రలో తనదైనటువంటి ఒక స్థానాన్ని మాత్రం ఎప్పటికీ కోల్పోలేదు. కాలం మారినా ఆ గోడలు ఆ రోజుల్ని గుర్తు చేస్తూనే ఉన్నాయి. ఈరోజు గోల్కొండ కోట ఒక పర్యాటక ప్రదేశం మాత్రమే కాదండి, హైదరాబాద్ ఆత్మ. ప్రతి రాయి కూడా ఒక కథ చెప్తుంది, ప్రతి గాలి ఒక జ్ఞాపకాన్ని తాకుతుంది. సాయంత్రం అయిందనుకోండి, అక్కడ జరిగేటువంటి సౌండ్ అండ్ లైట్ షోలో గతం మళ్ళీ ప్రాణం పోసుకుంటూ ఉంటుంది. గోల్కొండ కోట అది కేవలం చరిత్ర కాదు, మన సంస్కృతి, మన గర్వం. మరి మన సంస్కృతిని మన పిల్లలకి, మన తరాలకి, భవిష్యత్ తరాలకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది కదా. సో ఎక్కడి నుంచో వచ్చే టూరిస్టులే కాకుండా మన పిల్లలకి కూడా మరి వేసవి సెలవులు ఇస్తే కనుక ఖచ్చితంగా గోల్కొండ కోటకి తీసుకువెళ్ళి అక్కడి చరిత్రని మీ పిల్లలకి తెలియజేయడం కూడా పెద్దలందరిగా మన బాధ్యత అని నేను అనుకుంటున్నాను. మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. పాట తర్వాత మళ్ళీ మాట్లాడతాను, వింటూనే ఉండండి. ఆకాశవాణి హైదరాబాద్ 101.9 రెయిన్బో మీరు వింటున్నారు. 101.9 రెయిన్బో తొమ్మిది జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. జష్మే హైదరాబాద్లో ఇప్పుడు మరి నేను మాట్లాడబోతున్న టాపిక్ ఏంటంటే ఉస్మానియా బిస్కెట్ చరిత్ర గురించి. అంటే ఆ బిస్కెట్ తింటూ ఉంటాం, చాలా ఇష్టపడుతూ ఉంటాం. ఎందుకంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఇరానీ ఛాయ్తో చక్కని కాంబినేషన్ ఉస్మానియా బిస్కెట్. అయితే దీనికి కూడా ఒక చరిత్ర ఉంది, ప్రత్యేకత ఉంది, హైదరాబాద్కే సొంతమైనటువంటి ఘన చరిత్ర ఉంది. ఈ బిస్కెట్ చరిత్ర నిజాం కాలానికి చెందింది. హైదరాబాద్ని పాలించిన చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పేరు మీదే ఈ బిస్కెట్కి ఉస్మానియా అనే పేరు వచ్చింది. ఆ కాలంలో రాజభవనంలో ప్రత్యేకంగా తయారు చేసిన ఈ బిస్కెట్ నిజాం గారికి ఎంతో ఇష్టమైనది.

0: వంటకాలుగా చెప్తారు. రాజసభలో అతిథులకు కూడా దీన్ని ప్రత్యేకంగా వడ్డించేవారట. ఈ బిస్కెట్ ప్రత్యేకత దాని రుచిలో ఉంది. ఇది పూర్తిగా తీపిగా ఉండదు, పూర్తిగా ఉప్పుగా కూడా ఉండదు. ఈ రెండు రుచుల మిశ్రమంగా ఉండటం వల్లే ఇది ప్రత్యేకంగా ఉంటుంది. మైదా, నెయ్యి లేదా వెన్న, కొద్దిగా ఉప్పు, చక్కెరతో తయారు చేసే ఈ బిస్కెట్ తేలికగా కరిగిపోయే టెక్స్చర్తో ఉంటుంది. అందుకే దీన్ని టీతో కలిపి తాగడానికి అద్భుతంగా సరిపోతుంది. ఇది ఆల్రెడీ టీ టైం కదా, మీరందరూ చక్కగా ఈ ఉస్మానియా బిస్కెట్ని టేస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు ఉంటారు. ఇరానీ ఛాయ్ తాగుతూ చక్కగా రేడియోలో వచ్చే పాటల్ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరి కోసం కూడా మరి దీని చరిత్ర గురించి నేను చెప్పడానికి ఈ అవర్లో నేను ప్రయత్నం చేస్తాను. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే లక్కీ.
1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఉస్మానియా బిస్కెట్ చరిత్ర గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? అందరికీ ఎంతో ఇష్టం. హైదరాబాద్లోని ఇరానీ కేఫ్లో ఈ బిస్కెట్కి విడదీయలేని అనుబంధం ఉంది. ఇరానీ చాయ్తో కలిపి ఉస్మానియా బిస్కెట్ తినడం మన నగరానికి ఒక సంప్రదాయంగా మారిపోయింది. పాతకాలం నుంచి ఇప్పటి వరకు మార్నింగ్ లేదా సాయంత్రం సమయంలో కేఫ్లో కూర్చుని టీతో ఈ బిస్కెట్ తినడం హైదరాబాద్ జీవన శైలిలో భాగమైపోయింది. ఈరోజు కూడా ఉస్మానియా బిస్కెట్ హైదరాబాద్ గుర్తుగా నిలిచింది. కాలం మారొచ్చు, రుచులు మారొచ్చు, ఈ బిస్కెట్ మాత్రం తన ప్రత్యేకతని కోల్పోలేదు. పాత జ్ఞాపకాల్ని గుర్తు చేస్తూ ప్రతి కప్పు టీతో కలిపి మనసుని హత్తుకునే ఈ బిస్కెట్ హైదరాబాద్ సంస్కృతి సాంప్రదాయాల రుచికి ప్రతీకగా నిలుస్తోంది. నాకు తెలిసి మీ అందరికీ కూడా చాలా ఇష్టమే కదా. ఇక ఇరానీ చాయ్ తాగుతూ అబ్బాబ్బా ఈ టేస్ట్తో ఈ బిస్కెట్ని తింటే కనుక మంచి మజా వస్తుంది. ఖచ్చితంగా మనం ఎప్పుడైనా కేఫ్కి వెళ్ళి ప్రత్యేకంగా తాగాలి, తినాలి అనుకునేవాళ్ళు ఈ కాంబినేషన్ కోసం వెళ్తూ ఉంటారు. ఎక్కడి నుంచైనా వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఆ రెండు కాంబినేషన్లు కలిపి తినడానికి తాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో హైదరాబాద్లో నిజంగా ఇష్టపడేటువంటి వాటిల్లో మెయిన్ ఇరానీ చాయ్, అలాగే హైదరాబాద్ ఉస్మానియా బిస్కెట్. మరి ఈ దీని చరిత్ర గురించి మీకు చెప్పే ప్రయత్నం చేశాను. ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను, పాట తర్వాత మళ్ళీ మాట్లాడతాను. వింటూనే ఉండండి ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్, హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్. ఈ వేసవి సెలవుల్లో పెయింటింగ్ లో ఆసక్తి ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9849419642.

0: FM Rainbow 101.9, musically yours.
1: ఇప్పుడు న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిల్లో కొత్త అసెంబ్లీల ఏర్పాటు కోసం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ నోటిఫికేషన్లను సంబంధిత రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లకు పంపారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈరోజు గువాహటీలోని రాజ్భవన్లో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యకు తన రాజీనామాను సమర్పించారు. ఎన్నికల ఫలితాల ప్రకటన అనంతరం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ఈ రాజీనామా మార్గం సుగమం చేసింది. ఎన్నికల అనంతర హింసాత్మక ఘటనల పట్ల జీరో టాలరెన్స్ పాటించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, కేంద్ర సాయుధ పోలీసు బలగాలను భారత ఎన్నికల సంఘం ఆదేశించింది. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సభ్యులు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పంట మార్పిడిపై రూపొందించిన నివేదికను అందజేశారు. పంట మార్పిడి విధానంపై ప్రభుత్వం సమగ్ర చర్చ జరపాలని భావిస్తోందని, ఈ అంశంపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. రైతుల సంక్షేమం కోసం మొక్కజొన్నతో పాటు జొన్నలను కూడా మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. సచివాలయంలో జరిగిన సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బెంగాల్ ఎన్నికల్లో ప్రజా తీర్పును గౌరవించకుండా మమత పదవిలో కొనసాగడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. చెన్నూరు నియోజకవర్గంలో అకాల వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి వివేక్ వెంకటస్వామి త్వరలోనే సర్వే పూర్తి చేసి బాధితులకు నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. రైతులు విక్రయించిన ధాన్యానికి 48 గంటల్లోపే నగదు చెల్లించాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అధికారులను ఆదేశించారు. సూర్యాపేట జిల్లాలో కొనుగోలు చేసిన ప్రక్రియను సమీక్షించిన ఆయన అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. జీవ రసాయన ఆయుధాలను, విష పదార్థాలను ఉపయోగించి బహిరంగ ప్రదేశాల్లో సామూహిక విష ప్రయోగం చేసేందుకు ఐసిస్ అనుబంధ కుట్రకు పాల్పడిన 3 వ్యక్తులపై జాతీయ దర్యాప్తు సంస్థ చార్జ్షీట్ దాఖలు చేసింది. వీరిలో ఒక వైద్యుడు కూడా ఉన్నారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు హైదరాబాద్లో జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@ear_hyd ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 4 గంటలకు వింటారు.

0: FM Rainbow 101.9, musically yours.
1: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే పాట. పాటకి చాలా శక్తి ఉందండి, మనసుని కదిలించేటువంటి శక్తి ఉంది, మన మూడ్ని చక్కగా మార్చేస్తుంది. అప్పటి వరకు డల్గా ఉన్న వాళ్ళం కాస్త చాలా యాక్టివ్ అయిపోతూ ఉంటాం ఒక మంచి పాట మనం వింటే. మనలో చాలామంది పాటల్ని ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే వింటూ ఉంటాం, టైంపాస్ కోసం, ప్రయాణంలో లేదా ఒంటరిగా ఉన్నప్పుడు. కానీ ఒకసారి మనం ఆలోచించాలి, ఎందుకంటే కొన్ని పాటలు మనసులో పదిలంగా మిగిలిపోతాయి. ఎందుకు కొన్ని పాటలు వినగానే మన కళ్ళలో నీళ్ళు వస్తాయి? నిజానికి పాట అంటే కేవలం సంగీతం కాదు, అది మన అనుభవాలతో కలిసిపోయే భావం. ఒక మంచి పాట మన ఆలోచనల్ని తాకుతుంది, మన భావాల్ని కదిలిస్తుంది, అక్కడే దాని అసలు శక్తి ప్రారంభమవుతుంది. మరి పాటకి మూడ్ మార్చే శక్తి ఉందా? ఈ టాపిక్ మీద మాట్లాడతాను ఈ అవర్లో. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. డబుల్ క మీఠాలో పాటకి మూడ్ మార్చే శక్తి ఉందా అనే టాపిక్ మీద మాట్లాడుతూ ఉన్నాను. సంగీతం అనేది మన మెదడుపై ఒక ప్రత్యేకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుందండి. మనం ఒక పాట వింటుంటే అది కేవలం మన చెవులకే కాదు, మన ఎమోషన్స్కి కూడా చేరుతుంది. శాస్త్రపరంగా చూస్తే సంగీతం మన మెదడులో ఆనందాన్ని కలిగించే రసాయనాల్ని ఉత్తేజపరుస్తుంది. అందుకే మనం బాధగా ఉన్నప్పుడు ఒక మంచి పాట వినగానే కొంత తేలికగా అనిపిస్తుంది. అంటే పాటలు మన మూడ్ని మాత్రమే కాదు, మన మనసుని కూడా ప్రభావితం చేయగలవు. కొన్ని పాటలు వింటూ ఉంటాం కదా, మనం గతంలోకి వెళ్ళిపోతాం. ఒక ప్రత్యేకమైన వ్యక్తి లేదా ఒక సంఘటన, ఒక కాలం మనకు గుర్తొస్తూ ఉంటాయి. ఎందుకంటే పాటలు మన జ్ఞాపకాలతో బలమైన సంబంధం కలిగి ఉంటాయి. ఒక పాట మన జీవితంలో జరిగిన ఒక క్షణాన్ని మళ్ళీ మన ముందుకి తీసుకొస్తుంది. అందుకే కొన్ని పాటల్ని మనకు చాలా దగ్గరగా అనిపిస్తూ ఉంటాయి. అవి కేవలం వినిపించవు, మనతో పాటు జీవిస్తుంటాయి. అవును కదా. మరి మీ అందరికోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తాను, పాట తర్వాత మళ్ళీ మాట్లాడతాను. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే లక్కీ.
1: Admissions are open at Bankatlal Bhadruka College for Information Technology, Kachigoda, Hyderabad. Courses offered are BSc in Computer Science, Data Science, AIML with Maths, Stats and Electronics Combinations. For admissions, contact 949-365-4471 or visit www.bbcit.co.in. Limited seats, so be the first one to register.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. డబుల్ కమీటాలో ఒక పాటకి మూడ్ మార్చే శక్తి ఉందా అనే టాపిక్ మీద మాట్లాడుతూ ఉన్నాను కదా. ఒక మంచి పాట మనకి స్ఫూర్తి ఇవ్వగలదు. మనం చాలా ఒక్కొక్కసారి డల్ అయిపోతూ ఉంటాం, చాలా నిరుత్సాహం కమ్మేస్తూ ఉంటుంది. మనకి స్ఫూర్తి కలిగించే ఒక పాట వింటే మనలో ఒక కొత్త శక్తి వస్తుంది. కొన్ని పాటలు మనలో ధైర్యాన్ని పెంచుతాయి, మన లక్ష్యాల వైపు నడిపిస్తాయి. అందుకే చాలా మంది వ్యాయామం చేస్తూ, చదువుతూ, పనిచేస్తూ కూడా పాటలు వింటూ ఉంటారు. ఎందుకంటే అవి మన మనసుని ఒక దిశలోకి తీసుకెళ్తాయి. అయితే ఒక క్వశ్చన్ ఏంటంటే, పాటలు నిజంగా మనల్ని మారుస్తాయి అంటారా? సమాధానమైతే అవును, కానీ అది ఎలా వినిపిస్తోంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒక పాట మన ఆలోచనల్ని ప్రభావితం చేస్తుంది, మన భావాల్ని మారుస్తుంది. కానీ ఆ మార్పు శాశ్వతంగా ఉండాలంటే మనం కూడా ఆ భావాన్ని యాక్సెప్ట్ చేయాలి. పాట ఒక స్పార్క్ లాంటిది, మార్పు మాత్రం మన చేతుల్లో ఉంది, మన నిర్ణయం అన్నమాట. సో పాటకి మూడ్ మార్చే శక్తి ఉంది కదా. మీ అందరి కోసం ఇంకొక మంచి పాట, బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను, వింటూనే ఉండండి. ఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

0: నేడు తెలంగాణ ఎస్ఎస్సి 2026 ఫలితాలలో శ్రీ చైతన్య స్కూల్ స్టేట్ టాప్ 600 కి 597, నిన్న జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. ఇక స్కూల్ ఫౌండేషన్ అంటేనే శ్రీ చైతన్య స్కూల్.
1: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే లక్కీ డబుల్ కమీటాలో. ఇప్పుడు నేను మాట్లాడబోతుంది ఏఐ వర్సెస్ హ్యూమన్ ఎమోషన్స్. దీని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మనిషి నవ్వుతాడు, ఏడుస్తాడు, ప్రేమిస్తాడు, బాధపడతాడు. ఈ ఎమోషన్స్ అన్నింటినీ మనం భావాలు అంటాం కదా. కానీ ఒక యంత్రం, ఒక కృత్రిమ మేధస్సు, ఇది కూడా మనతో మాట్లాడుతుంది, మన భావాలకి సమాధానాలు ఇస్తుంది. అయితే ఇది నిజంగా ఫీల్ అవుతుందా? నిజమేంటంటే యంత్రం భావాల్ని అర్థం చేసుకుంటుంది కానీ వాటిల్ని అనుభవించదు. మన బాధ వెనుక ఉన్న ఒక కథని ఇది తెలుసుకోగలుగుతుంది కానీ ఆ బాధని గుండెల్లో ఫీల్ అవ్వదు. మనిషి మాత్రం ఒక చిన్న మాటకే గాయపడిపోతాడు, ఒక చిన్న ప్రేమతోనే మళ్ళీ నవ్వుతాడు. అదే అసలు తేడా. అర్థం చేసుకోవడం ఒకటి, అనుభవించడం అనేది ఇంకొకటి. ఏఐ వర్సెస్ హ్యూమన్ ఎమోషన్స్, దీని గురించి మాట్లాడతాను ఈ అవర్లో. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ లక్కీ.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజని.
1: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఈ రోజుల్లో మనం చాలాసార్లు మన భావాల్ని ఫోనుల్లో పంచుకుంటాం. ఒక క్వశ్చన్ అడిగితే వెంటనే సమాధానం వస్తుంది. అది సరైనదే కావచ్చు, మనకు కావలసిన మాటలే కావచ్చు. కానీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, సమాధానం ఇవ్వడం ఒకటి, మనసుకి అండగా నిలబడడం ఒకటి. మనిషి దగ్గర కూర్చుని ఏం జరిగింది అని అడిగినప్పుడు వచ్చే పక్కన నిలబడడం అనేది ఇంకొకటి. ఏ యంత్రం మనకి నిజంగా ఇలాంటి అనుభూతిని ఇవ్వలేదు కదా, ఎందుకంటే మనిషి స్పందనలోనే హృదయం ఉంటుంది. యంత్రం స్పందనలో లెక్కలు మాత్రమే ఉంటాయి. అదే ఏఐకి, హ్యూమన్ ఎమోషన్స్కి డిఫరెన్స్. దీని గురించి ఇంకా మాట్లాడతాను ఒక సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు టీవీకి అధినేత విజయ్కు ఆ రాష్ట్ర గవర్నర్ ఆహ్వానం పంపారు. ఈ మేరకు ఆయనకు పంపిన ఆహ్వాన ప్రకటనను లోక్భవన్ విడుదల చేసింది. రాష్ట్ర భద్రతా సలహాదారులు బి శివధర్ రెడ్డి ఈరోజు హైదరాబాద్లోని లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. అంతకుముందు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి ధర్మవీర్ ప్రజాపతి లోక్భవన్లో గవర్నర్ను కలిశారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ఐసీఏఆర్ ఐఐఆర్ఆర్లో వరి పరిశోధనల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చే స్పీడ్ బ్రీడింగ్ ఫెసిలిటీకి ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మంగిలాల్ జాట్ ఈరోజు శంకుస్థాపన చేశారు. అలాగే రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించేందుకు నిర్మించిన అత్యాధునిక విత్తన గోదామును ప్రారంభించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 19 జిల్లాలను కవర్ చేసే రైల్వే ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలపడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ ప్రాజెక్టులు దేశ మౌలిక సదుపాయాలు, ఆర్థిక వృద్ధిని పెంచడంతో పాటు అనుసంధానాన్ని మెరుగుపరిచి కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచుతాయని అన్నారు. భారత్, వియత్నాం దేశాలు డిజిటల్ టెక్నాలజీ, అరుదైన ఖనిజాలు, వైద్య ఉత్పత్తుల నియంత్రణ, ప్రభుత్వ రంగ ఆడిట్, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ, సంస్కృతి, పర్యాటకం వంటి రంగాల్లో పలు అవగాహన ఒప్పందాలపై ఈరోజు సంతకాలు చేశాయి. భారత్, అల్జీరియాల మధ్య తొలి సంయుక్త కమిషన్ సమావేశం నిన్న న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో ఇరుపక్షాలు శిక్షణ, సైనిక విన్యాసాలు, వైద్య సహకారం, రక్షణ పరిశ్రమల రంగాల్లో పరస్పర ఆసక్తి ఉన్న అంశాలపై చర్చించాయి. గత సంవత్సరం 10వ తేదీన పాకిస్తాన్ భారత వ్యవస్థలను జామ్ చేసిందని రక్షణ మంత్రి రాజేష్ కుమార్ సింగ్ పేర్కొంటున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వీడియో అవాస్తవమని ప్రభుత్వం ఖండించింది. ఈ వీడియో ఏఐ ద్వారా సృష్టించబడిన ఒక డీప్ ఫేక్ వీడియో అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ పేర్కొంది. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని మేనేజ్మెంట్ స్టడీస్ విభాగం 2026-28 సంవత్సరానికి గాను ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ కార్యక్రమంలో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఉద్యోగం చేస్తున్న వాళ్ల కోసం ఈ కోర్సు ప్రత్యేకంగా రూపొందించినట్లు అధికారులు వెల్లడించారు. ఆసక్తి కలిగిన వాళ్లు 17వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. హార్ముస్ జలసంధిలో చిక్కుకుపోయిన నౌకలకు మార్గనిర్దేశం చేసే ప్రాజెక్ట్ ఫ్రీడమ్ మిషన్ను స్వల్పకాలం పాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@eirnews_hyd ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్య

0: FM Rainbow 101.9 Musically Yours.
1: మీరు వింటున్నారు AIR FM రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మరి ఈ అవర్లో స్టార్టప్ ఇండియా ఈ కార్యక్రమంలో స్టార్టప్ మొదలు పెట్టాలంటే అసలు ఎలాంటి ప్రణాళికలు ఉండాలి అనే అంశం గురించి మాట్లాడతాను. మనలో చాలామందికి ఒక డ్రీమ్ ఉంటుంది, ఏదో ఒకరోజు నాది అనేది ఒక సొంత బిజినెస్ ఉండాలి అనే కల. కానీ ఆ కళని నిజం చేయటానికి, ముందడుగు వేయటానికి చాలామంది భయపడతారు. ఎందుకంటే స్టార్టప్ అంటే స్థిరంగా ఉండకపోవచ్చు, రిస్క్ ఉంటుంది, ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి. కానీ నిజానికి ప్రతి పెద్ద కంపెనీ కూడా ఒక చిన్న ఐడియాతోనే మొదలవుతుంది. స్టార్టప్ అంటే ఒక పెద్ద జంప్ చేయడం కాదు, అది ఒక చిన్న చిన్న అడుగుల ప్రయాణం. మరి ఎలాంటి ప్రణాళికలు, లక్ష్యాలు ఉండాలి అనేది చెప్తాను ఒక పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

ఉన్నదొకటే జిందగీ. ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.

0: లేదా చెత్త చూడు ఓ కహాని పెండ్లి పిల్లగాడు ముందు కింగు లెక్క తిరుగుతుండే, పెండ్లి అయ్యినాక ఆమె కొంగు వట్టి ఊగుడంతే
1: అంతే
0: అంతే, ఆమె మాటలాడనంటది అయ్యకుంటే సోపు.

0: Admissions are open at Bankatlal Bhadruka College for Information Technology, Kachiguda, Hyderabad. Courses offered are BSc in Computer Science, Data Science, AIML with Maths, Stats and Electronics combinations. For admissions, contact 9493654471 or visit www.bbcit.co.in. Limited seats, so be the first one to register.
1: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ప్రతి స్టార్టప్ గుండె ఒక ఐడియా, కానీ ఆ ఐడియా కొత్తగా ఉందా, అంతకంటే ఉపయోగకరమా అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ప్రాబ్లమ్ని గుర్తించడం, దానికి సింపుల్ సొల్యూషన్ ఇవ్వడం, ఇదే గొప్ప స్టార్టప్ల రహస్యం. మీ చుట్టూ చూసే చిన్న సమస్యలే పెద్ద అవకాశాలుగా కూడా మారచ్చు. మీరు అనుకున్నది ఒక గొప్ప ఐడియా కావచ్చు, కానీ మార్కెట్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుందా, ఇదే అసలు ప్రశ్న. కస్టమర్ ఎవరు, వాళ్ళ అవసరం ఏంటి, వాళ్ళు ఇప్పుడే ఏం వాడుతున్నారు, మీ ఐడియా వాళ్ళకి ఎంతవరకు అవసరం, ఈ ప్రశ్నకి సమాధానాన్ని కనుక్కుంటే స్టార్టప్ మొదలుపెట్టే వాళ్ళకి ఒక బలమైనటువంటి దారి కనిపిస్తుంది. చాలామంది అనుకుంటారు ఫస్ట్ డేనే పెద్దగా స్టార్ట్ చేసేసేయాలి అనుకుంటారు, కానీ నిజంగా విజయవంతమైన స్టార్టప్స్ చిన్నగా స్టార్ట్ అవుతాయి. ఒక మినిమం ప్రోడక్ట్తో ప్రారంభించి కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకుంటారు,

ఆ ఫీడ్బ్యాక్ ఆధారంగా మెరుగులు చేస్తారు. ఇలా అడుగు అడుగుగా పెరగటం వల్లే బలమైన బిజినెస్ నిర్మాణం అనేది మొదలవుతుంది. ఎవరైనా ఒక స్టార్టప్ మొదలు పెట్టాలి అంటే అసలు ఎలాంటి ప్రణాళికలు లక్ష్యాలు ఉండాలి అనే దాని గురించి స్టార్టప్ ఇండియాలో నేను మాట్లాడుతున్నాను. నేను మీ ఆర్జే లక్కీ. వింటూనే ఉండండి స్టే ట్యూన్ టు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగుల మయం. స్టార్టప్ ఇండియాలో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఏదైనా ఒక స్టార్టప్ స్టార్ట్ చేసేటప్పుడు ఎలాంటి ప్రణాళికలు ఉండాలి అనే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాను. స్టార్టప్లో రిస్క్ అనేది తప్పదు, కానీ రిస్క్ అంటే భయం కాదు, ఒక అవకాశం. మీరు ఓటమిని ఎలా చూస్తారో అదే మీ విజయాన్ని నిర్ణయిస్తుంది. ఓటమి అంటే అక్కడితో ఆగిపోయింది అంతం అని కాదు, అది ఒక పాఠం. నేర్చుకోవటం, మార్పు చెందటం, ఇవే నిజమైన ఎంటర్ప్రెన్యూర్ లక్షణాలు. డబ్బు లేకపోతే స్టార్టప్ మొదలవుదనే భావన రాంగ్. చాలా స్టార్టప్స్ చిన్న పెట్టుబడితోనే స్టార్ట్ అవుతాయి. ముఖ్యమైనది ఏం కావాలి అంటే మన ఆలోచన, మన కృషి. అదే టైంలో మంచి టీం ఉంటే మన ప్రయాణం కూడా చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఒకళ్ళతో సాధ్యం కానిది ఒక మంచి టీంతో చాలా ఈజీగా స్టార్ట్ చేసేయచ్చు. ఏమంటారు? ఇలాంటి కొన్ని ఆలోచనలు, లక్ష్యాలు ఉండాలి కదా. మళ్ళీ మాట్లాడతాను ఒక పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. స్టార్టప్ ఇండియాలో ఒక స్టార్టప్ అనేది మనం స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి ప్రణాళికలు వేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాను కదా. చాలామంది అనుకుంటూ ఉంటారు స్టార్టప్ అనేది ఏదో ఒక రోజులో వచ్చేటువంటి విజయం అని. కాదండి, విజయం అందించే మార్గం ఇది. అంటే ఫస్ట్ డేనే మనం ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓపిక, పట్టుదల, క్రమశిక్షణ అవసరమయ్యేటువంటి ప్రయాణం. మనం ఒకసారి స్టార్ట్ చేయగానే చాలా సమస్యలు కనిపించేస్తాయి మనకి. కొన్ని రోజులు చాలా నిరుత్సాహంగా ఉంటుంది, అసలు మనం స్టార్ట్ చేసాం ముందుకి పెద్దగా అడుగులు పడట్లేదు అని. కానీ ఆగిపోకుండా ముందుకి సాగే వాళ్ళే నిజమైన సక్సెస్ని చవిచూస్తారు. ప్రతి గొప్ప ప్రయాణం ఒక చిన్న అడుగుతోనే కదా మొదలవుతుంది. మన దగ్గర ఒక ఐడియా ఉంది, మనకు ఒక కల ఉంది, అయితే దాన్ని ఆలస్యం చేయకూడదు. పెర్ఫెక్ట్ టైం కోసం ఎదురు చూడకూడదు, ఎందుకంటే పెర్ఫెక్ట్ టైం అనేది మనం క్రియేట్ చేసుకోవాలి కదా. ఈరోజే మొదలు పెట్టండి మీ స్టార్టప్ ప్రయాణాన్ని, ఎందుకంటే అది మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంది. ఇదండి, మీరు కనుక ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలనుకుంటున్నారనుకుంటే ఖచ్చితంగా ఇలాంటి ప్రణాళికలు, లక్ష్యాలు ఉండాలి. నిరుత్సాహాన్ని వదిలేయాలి. మన డ్రీమ్ చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా దాన్ని నిజం చేసుకోవాలి అనుకునేటప్పుడు కొంచెం తెగింపు ఉండాలి, భయాన్ని వదిలిపెట్టేసేయాలి. ఆలస్యం చేయకుండా, ఆలోచిస్తూ ఉండిపోకుండా, అడుగు ముందుకు పడట్లేదేంటి అనుకోకుండా ముందుకు వెళ్ళిపోతే ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. ఇది స్టార్టప్ ఇండియాలో నేను ఈరోజు మీతో చెప్పిన ముచ్చట్లు. మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను, పాట తర్వాత మళ్ళీ మాట్లాడతాను. స్టే ట్యూన్డ్.

సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్, హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్. ఈ వేసవి సెలవుల్లో పెయింటింగ్ లో ఆసక్తి ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9849419642.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం ఢిల్లీలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిశారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ భారత్ ఫ్యూచర్ సిటీ కారిడార్ను ఫేజ్ 3 కింద చేపట్టాలని కేంద్ర మంత్రిని కోరారు. రాష్ట్రంలో పలు నామినేటెడ్ పదవులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. 18 కార్పొరేషన్లు ఫెడరేషన్లకు చైర్మన్లను, 11 ఫెడరేషన్లకు వైస్ చైర్మన్లను నియమించారు. ఈ వివరాలను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఈ మధ్యాహ్నం ప్రకటించారు. బోయిన్పల్లి మార్కెట్ యార్డులో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతువారం కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. హైదరాబాద్లోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గ్యాస్ సిలిండర్లను విక్రయిస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ గాంధీనగర్ పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. 129 సిలిండర్లు, 7.5 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయి చిన్నబోయినపల్లి గ్రామాల్లో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా 11 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. జగిత్యాల జిల్లాలో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షం కారణంగా తడిసిన వరిధాన్యం, మొక్కజొన్నలను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. ధర్మపురి మార్కెట్ యార్డును దర్శించిన మంత్రి రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. యువత నైపుణ్యాభివృద్ధితోనే తెలంగాణ $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ సాధ్యమవుతుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. ఈరోజు మంథనిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతో కలిసి ప్రారంభించారు. విద్య ద్వారానే సమానత్వం, స్వేచ్ఛ సాధ్యమని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత అన్నారు. నాణ్యమైన విద్య, ఫీజుల నియంత్రణపై ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉచిత విద్య, వైద్యం ప్రభుత్వాల బాధ్యతే అని నమ్మిన ప్రభుత్వాలుండాలన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@aarnews_hyd ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు వింటారు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన
2: ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా
1: sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
4: మీరు వింటున్నారు

AIR FM Rainbow 101.9 Rainbow Tomi Jeevitam Rangulamayam Studio Clock లో టైం 5:04 అయిపోయి 5:06 కూడా అయిపోవడానికి దగ్గరగా ఉంది. టైం అయితే వేగంగా పరుగులు పెడుతుంది. మరి ఇప్పుడు తాజా ట్యూన్స్ అంటే లేటెస్ట్ హిట్ సాంగ్స్ నేను ప్లే చేస్తాను ఈ అవర్లో. ముందుగా రాజు వెట్స్ రాంబాయ్ ఈ సినిమా చాలా హిట్ అయింది ఈ మధ్యకాలంలో. ఇందులో ఈ సినిమాని సాయిలు కంపాటి డైరెక్ట్ చేశారు, ఆ కథ కూడా ఈయనే. తర్వాత ఈ సినిమాని వేణు ఉడుగుల గారు ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాలో అంటే ఈ సినిమా 21 నవంబర్ 2025 రిలీజ్ అయింది. ఇక ఈ సినిమాలో అందరూ కొత్త వాళ్ళే నటించారు. అఖిల్ రాజ్, తేజస్వీరావు, చైతూ జొన్నలగడ్డ వీళ్ళందరూ యాక్ట్ చేశారు. చాలామందిని ఆకట్టుకుంది ఈ సినిమా. అలాగే ఇందులోని సూపర్ హిట్ సాంగ్ రాంబాయి నీ మీద నాకు మనసాయరా ఈ పాట ఇప్పుడు మీకోసం ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్డ్.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. తాజా ట్యూన్స్లో లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ ప్లే చేస్తూ ఉన్నాను కదా, మరి నెక్స్ట్ పాట ఓజీ మూవీ నుంచి ప్లే చేయబోతున్నాను. పాట వచ్చి సువ్వి సువ్వి సువ్వాల. ఈ పాట పాడిన వారు సింగర్ శృతిరంజని, సాహిత్యం అందించిన వారు కళ్యాణ్ చక్రవర్తి. ఈ మూవీని సుజీత్ డైరెక్ట్ చేశారు. థమన్ మ్యూజిక్ అందించినటువంటి ఈ మూవీలో పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. మరి లేటెస్ట్ ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం. స్టేట్యూన్ టు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. తాజా ట్యూన్స్లో లేటెస్ట్ సినిమాలు రిలీజ్ అయినటువంటి సినిమాల్లోని సూపర్ హిట్ సాంగ్స్ నేను ప్లే చేస్తూ ఉన్నాను. మరి నెక్స్ట్ మీకోసం వచ్చేస్తోంది బ్యూటిఫుల్ సాంగ్. చాలా పాపులర్ అయినటువంటి ఈ పాట కోర్ట్ మూవీ నుంచి, ప్రేమలో అనే పాట. అనురాగ్ కులకర్ణి, సమీరా భరద్వాజ్ పాడిన ఈ పాటకి విజయ్ బుల్గేనిన్ మ్యూజిక్ అందించారు, పూర్ణాచారి గారు లిరిక్స్ రాశారు. మరి ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం ప్లే చేస్తున్నాను, స్టే ట్యూన్డ్.

0: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
1: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. తాజా ట్యూన్స్లో మరి నెక్స్ట్ నేను ప్లే చేయబోతున్నటువంటి పాట రీసెంట్ రిలీజ్, మన శంకర వరప్రసాద్ గారు ఈ మూవీ నుంచి మీసాల పిల్ల అనే పాట ప్లే చేయబోతున్నాను. బీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ పాటకి లిరిక్స్ భాస్కర్ భట్ల రవికుమార్ గారు అందించారు. ఉదిత్ నారాయణ్, శ్వేతామోహన్ పాడిన ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం. స్టే ట్యూన్డ్.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. తాజా ట్యూన్స్లో లేటెస్ట్ హిట్ సాంగ్స్ ప్లే చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ సాంగ్ వచ్చేస్తుంది దేవరా మూవీ నుంచి, చుట్టమల్లే అంటూ. ఈ పాటని శిల్పారావు పాడారు, సంగీతం అనిరుద్ధ్ రవిచందర్ అందించగా రామజోగయ్య శాస్త్రి గారు సాహిత్యాన్ని అందించారు. జూనియర్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ ఈ పాటలో అలా

0: FM Rainbow 101.9 Musically yours.
1: ఇప్పుడు ఆరోగ్య జీవనం కార్యక్రమంలో భాగంగా కీళ్లు ఎముకల ఆరోగ్యం అంశం గురించి ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఆనంద్ నరగాని గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.

0: శ్రోతలకు నమస్కారం. ఈరోజు కీళ్ళు ఎముకల సమస్యల గురించి మనతో మాట్లాడటానికి ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఆనంద్ నరగాని గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం డాక్టర్ ఆనంద్ నరగాని గారు.
1: నమస్కారం అండి.
0: డాక్టర్ గారు, మనిషి నిలబడాలంటే నడవాలంటే మానవ శరీరంలో ప్రధానమైనవి ఎముకలు. ఇవి మానవ శరీరం అంతా నిర్మితమై ఉంటాయి, బలంగా ఉంటాయి. అటువంటి ఎముకల ఆరోగ్యం ఇటీవల కాలంలో బలహీనమైంది, కారణాలు తెలియజేయండి డాక్టర్ గారు.
1: ఈ ప్లానెట్ ఎర్త్ మీద గ్రావిటీ ఉంటుంది. హ్యూమన్ ఆర్ ఎనీ యానిమల్స్ నీడ్ గ్రావిటీ. గ్రావిటీ లేకపోతే ఏది పనిచేయదు, ఏది మసిల్స్ ఆర్ బోన్స్. అంటే ఇప్పుడు ఈ మధ్య స్పేస్కి వెళ్ళిపోతున్నారు అందరూ. స్పేస్కి వెళ్ళిన తర్వాత అక్కడ గ్రావిటీ ఉండదు, వెయిట్లెస్నెస్ ఉంటుంది. సో దేర్ అక్కడ బోన్స్ అన్నీ మెత్తబడిపోతాయి. గ్రావిటీ ఈజ్ ఎసెన్షియల్. అది లేకపోతే మీకు బోన్స్ బలం ఉండవు, సో వెనక్కి వెళ్ళిపోతాయి. వితౌట్ గ్రావిటీ దేర్ ఇస్ నో బోన్ స్ట్రెంగ్త్. అదేంటో విచిత్రంగా ఉంది. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ యాక్టివిటీ యువర్ బోన్స్ విల్ నాట్ బీ స్ట్రాంగ్. అంటే మీరు నడవకపోతే బోన్స్ బలం రావు. గోయింగ్ ఇన్ రెట్రోస్పెక్టివ్ అంటే స్పేస్కి వెళ్ళిన వాళ్ళు స్పేస్లో నుంచి వచ్చిన తర్వాత వాళ్ళని క్వైట్గా పడుకోబెట్టేస్తారు, ఏం చేయనివారు ఒక 2 నెలల దాకా. తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళు యాక్టివిటీ పెంచుతారు. ఎందుకంటే వాళ్ళు పడ్డారంటే వాళ్ళకి ఏదైనా అయితే వాళ్ళ బోన్స్ ఇరిగిపోతాయి. సో ఆ యాంగిల్లో చూస్తే మీకు యూ మస్ట్, మనం అందరం అనుకోవాలి, గ్రావిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ మనిషి నడుస్తేనే, మనిషి కొంచెం యాక్టివిటీ ఉంటేనే ఆ బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. ఎంత స్ట్రాంగ్ మనిషిని మీరు అవుటర్ స్పేస్కి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు వీక్ అయిపోతారు. సో ఫండమెంటల్గా మనం ఆలోచించుకునేది, అంటే మనం తెలుసుకునేది ఏమంటే ఇప్పుడు గ్రావిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు గ్రావిటీ ఇంపార్టెంట్ అంటే పిల్లలు హైట్ పెరుగుతూ ఉంటారు కదా, వాళ్ళ హైట్ పెరగాలంటే వాళ్ళు జంప్ చేయాలి. బలమైన ఆహారం మనం అందరికీ తెలిసిందే, కాల్షియము, వైటమిన్ డి ప్లస్ న్యూట్రియంట్సు, ఇదంతా అన్ని అందరికీ తెలిసిపోతుంది. స్కూల్లో కూడా చెప్తారు పిల్లలకి. యాక్టివిటీ తగ్గిపోతుంది మనకిప్పుడు. ఇన్ ఆల్ నాట్ ఓన్లీ అర్బన్, రూరల్ కూడా యాక్టివిటీ వాళ్ళకు కూడా తగ్గిపోతుంది. బోన్స్ యాక్టివిటీ తగ్గిపోతే బోన్స్కి బలం తగ్గిపోతుంది, ప్లస్ మసిల్స్ కూడా. ఇది కండరాలు ఉంటుంది చూసారా, దాని పవర్ కూడా తగ్గిపోతూ ఉంటుంది యాక్టివిటీ లేకపోతే. మీరు అడిగినట్టు యాక్టివిటీ ఉండాల్సిందే. పొద్దు నుంచి సాయంత్రం దాకా మనిషి ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి. పెద్ద వయసు వచ్చిన తర్వాత కూడా యాక్టివ్గా ఉండాలి. ఒకే చోటులో కూర్చుంటే బోన్స్ వీక్ అయిపోతాయి. సో గ్రావిటీ ఈజ్ ఇంపార్టెంట్. మీరు ఎంత వైటమిన్ డి, కాల్షియం వేసుకున్నా కూడా, సప్లిమెంట్స్ ఏది మంచి బలమైన ఆహారం తీసుకున్నా కూడా మీ బోన్స్కి బలం రావు. యూ నీడ్ టు బీ జంపింగ్ అండ్ బీయింగ్ యాక్టివ్.
0: డాక్టర్ గారు, ఎముకలు బలంగా ఉండాలంటే ఖచ్చితంగా పనిచేయాలి, యాక్టివిటీ ఉండాలంటారు. అయితే డాక్టర్ గారు, కీళ్ళు ఎముకలు బలహీనం అవటం వల్ల ఎటువంటి సమస్యలు తలెత్తుతాయి?
1: ఇప్పుడు సమస్యలు అంటే బోన్ పెయిన్సే, జాయింట్ పెయిన్స్, బోన్ పెయిన్ అంటారు. పెయిన్ నెప్పులే, నెప్పులు ప్లస్ ఆ నెప్పుల వల్ల వాళ్ళు ఇంకా యాక్టివ్గా ఉండరు. ఏం వ్యక్తి అయినా కూడా హాస్పిటల్కి రావడానికి కారణం

0: ఒకటి నొప్పులతోనే వస్తారు. మామూలుగా ఇప్పుడు వాళ్ళందరూ అనుకుంటారు ఏదో ప్రాబ్లం ఉందనుకుంటారు. 90% ఈజ్ అ వీక్నెస్, ఇంగ్లీష్లో వీక్నెస్ అంటాం. అది కొంచెం ఆ వీక్నెస్ పెంచడానికి అందరూ నేను బాగానే తింటున్నావు అనుకుంటారుగా, అది కాదు. దాన్ని యూ నీడ్ టు బీ యాక్టివ్ అగైన్. మసిల్స్కి ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ అంటారు, అందరు జిమ్కి వెళ్తారు, పార్క్ వెళ్తారు ఫర్ మసిల్స్, సేమ్ యాక్టివిటీ. అది చేయకపోతే నొప్పులు వచ్చేస్తాయి, ఓల్డ్ నొప్పులు వస్తాయి. ఇప్పుడు మన దేశం ఇప్పుడు విటమిన్ డి గురించి అందరు ఎక్కువ మాట్లాడుతున్నారు. విటమిన్ డి ఇది ఒక లివింగ్ రూమ్లో టాక్ అయిపోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా మేము కూడా విటమిన్ డి B12 అంటున్నారు. విటమిన్ డి నా సబ్జెక్ట్ బోన్స్ గురించి కాబట్టి ఒకప్పుడు అందరూ అంత చదువుకున్నప్పుడు కూడా స్కూల్ పిల్లలు కూడా నేర్చుకుంటారు విటమిన్ డి ఈజ్ అ సన్లైట్ వైటమిన్. అది ఇప్పుడు సన్లైట్ వైటమిన్ కాదని తెలుసుకున్నాం. ఎందుకంటే మనకి ఈ దేశంలో ఫార్మర్స్ రైతులు పొద్దునుంచి సాయంత్రం దాకా ఎండలో పనిచేసే వాళ్ళకి విటమిన్ డి చాలా లోగుంది. ఎందుకంటే వాళ్ళకి పిగ్మెంట్ ఫామ్ అవుతుంది, కొంచెం నల్లబడతారు. ఆ నల్లబడటంలో ఆ బీమ్ ఉంటుంది, ఒక అల్ట్రా వయలెట్ బీటా పార్టికల్ అంటారు. ఆ పార్టికలు స్కిన్ లోపలికి వెళ్ళి దాన్ని యాక్టివేటెడ్ విటమిన్ డి చేస్తుంది. ఆ విటమిన్ డి అవసరం కాల్షియంకి అబ్జార్ప్షన్ అని. సో విటమిన్ డి మనలో ఆ క్వాంటిటీ పెరగడానికి ఎండలో కూర్చో మనవరు అప్పుడు ఇప్పుడు కాదు. ఎందుకంటే ఇప్పుడు యోగా నేర్పించేవాళ్ళు, యోగా వాళ్ళు అందరూ పొద్దున్నే 6 to 7 ఆ ఎండ మంచిది అంటారు. మా సైన్స్లో అది 11 to 2, 11 to 2 దాకా ఎవరు ఎండలోకి వెళ్తారు? ఎండలోకి వెళ్ళలేరు. ఆ డిబేటు చాలా వరకు జరుగుతుంది. కొంతమంది ఇప్పుడు రీల్స్ చేసుకొని ఇది చేస్తే మంచిది. మా సబ్జెక్ట్లో ఇప్పుడు విటమిన్ డి ఎండలోకి వెళ్తే కొంచెం వస్తుంది, సరిపోవట్లేదు. అండ్ ఇండియా అది ఒరిజినల్గా విటమిన్ డి డిస్కవర్ చేసింది ఇంగ్లండ్లో 1800s. వాళ్ళు పక్క దేశంలో ఫ్రాన్స్ ప్యారిస్కి వెళ్ళి అక్కడ చూస్తే విటమిన్ డి బాగుంది. ఆ విటమిన్ డి టెస్ట్ చేయడానికి చాలా పిరం. ఇట్ ఈస్ అన్ ఎక్స్పెన్సివ్ టెస్ట్ టు డూ అ విటమిన్ డి టెస్ట్. ఇంకా అప్పుడు 1900s విటమిన్ డి ఈజ్ అ సన్లైట్ వైటమిన్ అని పబ్లిష్ చేసి పడేశారు. ఇప్పుడు లాస్ట్ 20-20 నుంచి చూస్తున్నాం విటమిన్ డి టెస్ట్ తేలిగ్ అవుతుంది కాబట్టి ఫార్మర్స్ ఎవ్రీబడి ఇన్ ఇండియా హ్యావ్ విటమిన్ డి విచ్ ఇస్ లో. అది చాలా ఆశ్చర్యంగా ఉంది. సో ఇట్ ఇస్ వీ కాంట్ సే ఎనీ మోర్ దట్ ఇట్ ఈస్ అ సన్లైట్ వైటమిన్ దట్ యూ హ్యావ్. ఆ సప్లిమెంట్స్ మేము అందరికీ ఇస్తున్నాం 11 to 2 ఎండ్లోకి వెళ్ళరు. ఏ ఉన్నోళ్ళు కూడా ఫార్మర్స్ మీరు విటమిన్ డి టెస్ట్ చేస్తే వాళ్ళకి లో ఉంది. సో ఈ సన్లైట్ వైటమిన్ ఇప్పుడు మెల్లిమెల్లిగా టెక్స్ట్ బుక్స్లోంచి తీసేయాలనుకుంటే ఇంకొక 5 ఎవరికో వస్తుంది అజ్ఞానం. సో విటమిన్ డి ఈజ్ నో లాంగర్ సన్లైట్ వైటమిన్. ఆ వైటమిన్ డి ఉంటే బోన్స్ బలం, బోన్ అంటే బాడీ కాల్షియం లాక్కుంటుంది, అదొక పాత్వే. ఆ వైటమిన్ డి స్టిమ్యులేట్ చేస్తుంది కాల్షియం లాక్కుంటానికి. కాల్షియం లాక్కుంటే మళ్ళీ బోన్లోకి వెళ్తుంది. అండ్ యాక్టివిటీ ఉండాలి. వితౌట్ యాక్టివిటీ మళ్ళీ ఆ బోన్ ఫామ్ అవ్వదు. అదొక సైకిల్ దట్ యూ కెనాట్ బ్రేక్.
1: డాక్టర్ గారు, మీరు కాల్షియం శరీరానికి అందటానికి విటమిన్ డి కావాలన్నారు. సరే, విటమిన్ డి కాల్షియం వీటి లోపం వల్ల ఎముకలు ఏమవుతాయి? ఎముకలు వాటంతటా విరిగిపోతాయా, లేకపోతే ఆస్టియోఫ్లోరోసిస్ వస్తుందా? ఎటువంటి ఇబ్బందులు గురవుతాయి?
0: ఆస్టియోఫ్లోరోసిస్ వస్తుంది. ఆస్టియోఫ్లోరోసిస్ ఇస్ సాఫ్నింగ్ ఆఫ్ ద బోన్, బోన్ మెట్రిక్స్ అంటాం. బోన్కి ఆ డైనామిక్ స్ట్రక్చరు గంతులు వేయచ్చు, దాని స్ట్రెంగ్త్ అలా ఉంటుంది. బోన్ మనకి షేప్ ఇస్తుంది, మసిల్స్ మనని కదిలిస్తాయి. ఆ షేప్ ఆఫ్ ద బాడీ అండ్ టు ఇరెక్ట్ స్టాండింగ్ పొజిషన్లో అది షేప్ ఇస్తుంది. ఇట్ ఈస్ అ స్టోర్ హౌస్ ఫర్ కాల్షియం. బోన్ ఈజ్ నథింగ్ బట్ అ స్టోర్ హౌస్. దానికి 2 objectives. మసిల్స్కి అన్నిటికీ, హార్ట్కి కాల్షియం అవసరం, మసిల్స్ కదలటానికి కాల్షియం అవసరం. ఆ కాల్షియం అంతా బోన్లో స్టోర్ ఉంటుంది. ఆ బోను దానికి అంటే 2 purposes, దానికి స్ట్రెంగ్త్ దానికి బలం ఇచ్చేది, ప్లస్ బాడీకి కాల్షియం స్టోరేజ్కి హార్ట్కి ఇదంతా. సో స్టోరేజ్ ఆఫ్ కాల్షియం అండ్ స్ట్రెంగ్త్ ఒక సైకిల్తో. తర్వాత యాక్టివిటీ లేకపోతే కాల్షియం బయటికి వెళ్ళిపోతుంది, మసిల్స్కి కాల్షియం తగ్గుతుంది, బోన్ కూడా కొంచెం మెల్లిగా బోన్ పెయిన్స్ అంటారు. ఆ ఎముకలకి బోన్ పెయిన్ రావడానికి కారణం ఆస్టియోపోరోసిస్, ఆస్టియోపీనియా అని అంటారు, తగ్గుతుంది. ఆస్టియోపోరోసిస్ అదొక లేట్ స్టేజ్లో వచ్చేస్తుంది. దాన్ని కౌంటర్ చేయడానికి మళ్ళీ చాలా కష్టం. విటమిన్ డి కాల్షియం ఎంతవరకు ఇచ్చినా కూడా ఆస్టియోపోరోసిస్ నుంచి బయటికి రావడానికి చాలా కష్టం. సో యాక్టివిటీ తగ్గిపోతే అది డౌన్ హిల్ అంటాం.
1: డాక్టర్ గారు, ఇప్పుడు సాధారణంగా మహిళలు, గృహిణులు ఇంటి వరకే పరిమితం అవుతున్నారు వాళ్ళ ఇంటి పనులు చూసుకుంటూ. వాళ్ళకి ఇటువంటి డెఫిషియన్సీ ఉంటూ సర్వసాధారణం అయిపోయింది.

0: రోజుల్లో. అయితే ఇలాంటి డెఫిషియన్సీ ఒక 10 సంవత్సరాల దాకా ఉందనుకోండి, వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు?
1: నొప్పులండి, నడుము వంచినప్పుడు స్పైన్ కూడా ఎనీథింగ్ పెయిన్స్ వచ్చేస్తాయి వాళ్ళకి, నొప్పులు వస్తాయి. ఒకప్పుడు వాళ్ళు 2-3 గంటలు పని చేసుకునేవాళ్ళు, ఇప్పుడు అరగంటలో నొప్పులు వచ్చేస్తాయి. ఇప్పుడు మామూలుగా మనం కూడా పని చేస్తే 3-4 గంటల తర్వాత మనకు నొప్పులు వస్తాయి, వాళ్ళకి అరగంటలో వచ్చేస్తే వాళ్ళు పనులు చేసుకోలేకపోతారు. మెల్లిమెల్లికి వాళ్ళకి తెలిసిపోద్ది, తర్వాత డాక్టర్ దగ్గరికి వస్తారు, టెస్ట్లు అని ఉంటాయి. ఆ విటమిన్ డి 90% అదే ఈ కాలంలో ఇప్పుడు చూస్తున్నాం. 15 ఏళ్ళ నుంచి రొటీన్గా విటమిన్ డి ఇవ్వగానే పేషెంట్లు నొప్పులు తగ్గిపోతున్నాయి. తీసుకోవాల్సిందే సప్లిమెంట్స్.
0: డాక్టర్ గారు, మామూలుగా అయితే ఏదో నొప్పులు వస్తున్నాయి, నొప్పులకు ఆయింట్మెంట్ రాసుకుంటుంటారు వీళ్ళల్లో, ఇలాంటి ఎముకలు బలహీనమైన రోగులకి ఎటువంటి పరీక్షలు చేయాలి, ఎటువంటి పరీక్షల ద్వారా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయని తెలుస్తుంది?
1: బోన్ ఎక్స్రేలు తీస్తారండి. ఎక్స్రే మామూలుగా ఒక షేప్ చెప్తుంది, కానీ ఇంకోటి డెక్సా స్కాన్ అని ఉంటుంది, బిఎండి అంటారు, బోన్ మినరల్ డెన్సిటీ. అది చెప్తుంది క్వాలిటీ, బోన్ ఎంతవరకు ఎంత బాగుందని. అది -2 అని ఒక టీ స్కోర్ ఉంటుంది, ఆ టీ స్కోర్ బిఎండి చెప్తుంది. ఆ టీ స్కోర్ ఎప్పుడు ప్లస్ అంటే దాని వాల్యూస్ డాక్టర్ గారు చెప్తారు మీకు, డాక్టర్లు, అది ఎప్పుడు తగ్గకూడదు. -2.5 టీ స్కోర్ ఉంటే ఆస్టియోపోరోసిస్ ఉన్నట్టు. తర్వాత మీకు విటమిన్ డి బ్లడ్ టెస్ట్లు, కొంతమంది కాల్షియం టెస్టులు చేస్తారు. మెజారిటీ ఆఫ్ ద టైం అది బిఎండిఏ అంటాం బోన్ కోసం, అండ్ ఎక్స్రేలు.
0: ఇప్పుడు పిల్లల్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి డాక్టర్ గారు?
1: వాళ్ళకి ఒక చిన్నపిల్లల్లో రికెట్స్ అని అంటాం, రికెట్స్, ఒక విటమిన్ డి కాల్షియం తీసుకోవటం. వాళ్ళకి ఇప్పుడు ఎడ్యుకేషన్ చాలా ఉంది, తల్లులందరూ తీసుకెళ్తున్నారు, డాక్టర్లు చాలామంది ఉన్నారు ఇప్పుడు, అంటే ఊర్లో కూడా పిహెచ్సిలో కూడా అందరూ కాల్షియంలు విటమిన్ డీలు అందరు పిల్లలకి ఇస్తున్నారు, ఎడ్యుకేట్ చేస్తున్నారు. వీఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ థర్డ్ వరల్డ్ కంట్రీ, వీఆర్ ఐ డోంట్ థింక్ వీ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ అ లోన్ అన్ థర్డ్ వరల్డ్ కంట్రీ. అండ్ సో అవర్ హెల్త్ కేర్ సిస్టమ్లోనే ఇప్పుడు పిల్లలకి, దట్ ఈస్ అవర్ ఫ్యూచర్ ఇస్ ద చిల్డ్రన్. సో ఐ థింక్ ద గవర్నమెంట్, ఎవ్రీబడీస్, అందరు ఇస్తున్నారు కాల్షియంలు విటమిన్ డీలు, ఎడ్యుకేషన్ చాలా ఉంది మన రూరల్ ఏరియాలో. ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ అ ప్రాబ్లమ్ దేర్.
0: ఎముకల్లో కానీ కేళ్ళలో ఉన్న బలం లేకపోతే పిల్లలు ఆడుకునేటప్పుడు కూడా ఎముకలు ఇరిగిపోవచ్చు.
1: పిల్లలు ఆడాలి, పిల్లలు పడతారు, పడినా కూడా అవి ఒక లెవెల్ తర్వాత ఇరగవు. పిల్లలు పడాల్సిందే, పడతారు, కానీ ఆ క్వాలిటీ ఎలా ఉంటుందంటే అది ఒక స్ప్రింగ్ లాగుంటుంది. పెద్దవారి బోన్స్ ఏమో అవి గట్టిగా అయిపోతాయి, చిల్డ్రన్ బోన్స్ సాఫ్ట్గా ఉంటాయి. సో వాళ్ళు పడతారు, కానీ పేరెంట్స్ అందరూ మనం కంగారు పడతాం పిల్లలు పడినప్పుడు, అవి ఏమి ఇరిగిపోవు. కానీ పెద్ద ఫోర్స్లో ఒక హైట్ నుంచి పడిపోతే అవి ఇరగచ్చు. సో నార్మల్ పిల్లలు పడుతూ ఉండాలి, వాళ్ళు పడి లెగుస్తారు, అది దట్ ఈస్ దానికి ఏం అవదు. ఓన్లీ ఫోర్స్ ఎక్కువ ఉన్నప్పుడు సైకిల్ మీద స్పీడ్గా వెళ్తే సైకిల్ మీద పడిపోవటం, లేకపోతే పైనుంచి దూకటం, అవి జాగ్రత్త ఉండాలంతే.
0: ఒకవేళ పిల్లల్లో ఎముకలు విరిగినప్పుడు వెంటనే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు?
1: ఐస్ పెట్టాలి. వాళ్ళు మామూలుగా మన దేశంలో రుద్దుతారు, అది మాలిష్ అయ్యి ఎప్పుడు చేయకూడదు. ఐస్ పెట్టడం, ఒక స్ప్లింట్ లాగా పెట్టడం, బ్లడ్ రాకుండా చూసుకోవటం. వెంటనే డాక్టర్ దగ్గరికి ఎక్స్రేలు తీస్తారు, ఎక్స్రే తర్వాత తెలిసిపోతుంది. ఓన్లీ మేజర్ థింగ్ ఇస్ ఆ మాలిష్ తోమటం చేయకూడదు ఫస్ట్ థింగ్.
0: డాక్టర్ ఆనంది నరగాని గారు, మా ఆకాశవాణి స్టూడియోకి వచ్చేసి మీరు మీ అమూల్యమైన సలహాలు అందించినందుకు ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలు అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.

ఆరోగ్య జీవనం కార్యక్రమంలో భాగంగా కీళ్లు ఎముకల ఆరోగ్యం అంశం గురించి ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఆనంద్ నరగాని గారితో పరిచయ కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.

Rainbow 101.9. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ బై స్టూడియో క్లాక్ లో సమయం 6:01 అయితే అయిపోయింది. ఎస్, మనం ఉన్నాం జెన్ జీ యువా ప్రోగ్రామ్లో. సో ఎప్పటిలాగే బోల్డ్ అని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మాట్లాడుకుందాం, మంచి మంచి పాటలు అయితే వినేద్దాం. అలాగే వాట్ ఈస్ ద కరెంట్ ట్రెండ్ అన్న సెర్చ్ మనం ఎప్పుడు చేస్తూ ఉంటాం, టు మ్యాచ్ ద ట్రెండ్ అండ్ టు ఆల్వేస్ బీ అప్డేటెడ్ కదా. సో ఈ టాపిక్ గురించి అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.

0: బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% తో గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: FM Rainbow 101.9.
3: ఈ గాలి, ఆ ఊరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
4: ఉండిపోదాం.
3: ఎలా? టైం అయిపోతుంది కదా.

0: Rainbow 101.9.
1: ఈ గాలి, ఆ ఊరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
2: ఉండిపోదాం.
1: ఎలా? టైం అయిపోతుంది కదా.
2: ఆపేద్దాం.
1: అలా సినిమాల్లోనే అవుతుంది.
2: అయితే అక్కడికే వెళ్దాం.
1: ఏ హీరో, అలా ఎలా?
2: ఓ హీరోయిన్, ఇలా

0: రెయిన్బో 101.9.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: FM Rainbow 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ బై. స్టూడియో క్లాక్ లో సమయం 6:24 అయితే అయిపోయింది. ఎస్, మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా వాట్ ఇస్ కరెంట్ ట్రెండ్ అని. డెఫినెట్గా మనం ఎప్పుడూ చెక్ ఆన్ చేసుకునే ఒక టాపిక్. అదే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఆలోచించాలి అంటే వాట్ ఇస్ కరెంట్ జెన్సీస్ ట్రెండ్ అని అనుకుంటే, ఎస్, 2025-26 రిపోర్ట్ ప్రకారం జెన్సీస్ కరెంట్ ట్రెండ్ అనేవి కొన్ని యాక్టివిటీస్ అనేవి వాళ్ళు జాట్ డౌన్ చేశారు. సో దాని గురించి మాట్లాడుకుంటే ద వెరీ ఇంపార్టెంట్ ట్రెండ్ ఆఫ్ జెన్సీ ఈజ్ ట్రావెలింగ్. సో ట్రావెలింగ్లో కూడా ప్రయారిటైజింగ్

फोटोजेनिक एंड यूनिक कल्चरल एक्सपीरियंसेस. सो फोटोजेनिक का एंड आ कल्चरल ఎక్స్‌పీరియన్సెస్ జెన్జీస్ కి ఎంతో ఇంట్రెస్టింగ్ ట్రెండ్ అనేది మన రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇలాగే వాట్ ఇస్ కరెంట్ ట్రెండ్ అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.

101.9 మెగాహెర్ట్స్ పై. స్టూడియో క్లాక్లో సమయం 6:40 అయితే అయిపోయింది ఎగ్జాక్ట్గా. ఎస్, మనం ఉన్నాం మన ఎంతగానో ఇష్టమైన జెన్జీ యువా ప్రోగ్రామ్లో. సో మనం మాట్లాడుకుంటున్నాం కదా, వాట్ ఈస్ ద కరెంట్ ట్రెండ్ ఆఫ్ జెన్జీస్ యాజ్ పర్ 2025-26 అన్న టాపిక్ గురించి. The next important trend which everyone of us also should talk about is nutrition. Nutrition anedi definitely ga oka new trend ane cheppali. Ante what we are eating, mana hydration ఏ లెవెల్లో ఉంది, మనం ఎంత వాటర్ తాగుతున్నాం, మనం ఏం తింటున్నాం, ఎంత బ్యాలెన్స్డ్ మీల్ చేస్తున్నాం అనే చెక్ డెఫినెట్గా అందరం చేసుకోవడం అనేది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్గాను మారింది, విచ్ ఇస్ వెరీ వెరీ వెరీ యూస్ఫుల్ అండ్ గుడ్ కదా. సో అలాగే న్యూట్రిషన్ గురించి వస్తే, జెన్జీస్ ఆర్ వెరీ ఫోకస్డ్ ఆన్ బ్యాలెన్స్డ్ ప్రాక్టికల్ అండ్ హెల్దియర్ ఈటింగ్ అని నిపుణులు చెప్తున్నారు. యాజ్ పర్ ద రిపోర్ట్ ఆఫ్ 2025-26 trending things in Gen Z. So, మరి ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM Rainbow 101.9.

వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ ఫైవ్. స్టూడియో క్లాక్ లో సమయం 6:50 సుమానం ఉన్నాం జెన్జీస్ యువా ప్రోగ్రామ్ లో. ఎస్, ఇవాళ జెన్జీస్ యువా ప్రోగ్రామ్ లో మనం మాట్లాడుకుంటున్నాం వాట్ ఇస్ ద కరెంట్ ట్రెండింగ్ థింగ్ ఇన్ జెన్జీస్ యాజ్ పర్ 2025-26 రిపోర్ట్ గురించి. సో దాంట్లో భాగంగా ఇంకొక చిన్న టాపిక్ గురించి అయితే మాట్లాడేసుకుందాం, వాట్ ఇస్ ట్రెండింగ్ అమాంగ్స్ ద జెన్జీస్ అని. సో దాట్ ఈస్ డెఫినెట్లీ నాకైతే చాలా చాలా ఇంప్రెసివ్గా అనిపించింది ఈ పాయింట్ వినగానే. అదేంటి అంటే సస్టైనబిలిటీ. జెన్జీస్ ఆర్ డీప్లీ కాన్సన్ట్రేటెడ్ అబౌట్ ద ప్లానెట్ అండ్ దే ఆర్ కన్సర్న్డ్ అబౌట్ ద ప్లానెట్ ఇన్ఫ్లుయెన్సింగ్ దేర్ కన్స్యూమర్ హ్యాబిట్స్. సో వాళ్ళు వాళ్ళ జీవనశైలిని సస్టైనబిలిటీ కోసం చాలా చాలా అమల్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అని అయితే నిపుణులు చెప్తున్నారు. సో దిస్ ఇస్ ట్రూలీ అప్రిషియబుల్ కదా. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ వాట్ ఇస్ ద కరెంట్ ట్రెండ్ ఇన్ జెన్జీస్ విచ్ ఇస్ వెరీ వెరీ అప్రిషియబుల్, ఇంట్రెస్టింగ్ అండ్ నైస్ కదా. ఇప్పుడు అది ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది మీకోసం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ బై. స్టూడియో క్లాక్లో సమయం 7:00 ఎగ్జాక్ట్గా. సో అంటే 7:00కి ఇప్పుడైతే మనకి హలో రెయిన్బో ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది కదా. సో మనందరం ఎంతగానో ఎక్సైట్ అయి ఉండే హలో రెయిన్బో ప్రోగ్రామ్ 7 to 8 ఇన్ ద ఈవినింగ్ అయితే ఉండబోతుంది. సో ఇవాళ హలో రెయిన్బోకి ఏంటి టాపిక్ అని ఆలోచిస్తాం.

చేస్తున్నారా. సో టంగ్ ట్విస్టర్స్ గురించి మనందరికీ బాగా తెలుసు కదా. టంగ్ ట్విస్టర్స్ అనేవి ఒక ఫన్, లేకపోతే మనం ఫ్రీగా ఉన్నప్పుడు ఆడుకునే ఒక ప్రక్రియగా మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ అదే కాకుండా టంగ్ ట్విస్టర్స్ అనేవి చాలా చాలా యూస్ఫుల్ అటండి. టంగ్ ట్విస్టర్స్ ఫన్నే కాకుండా చాలా యూస్ఫుల్గా కూడా ఉంటాయట. ఎలా అంటే, టంగ్ ట్విస్టర్స్ను ఒక పబ్లిక్ స్పీచ్, అంటే ఒక నలుగురు ముందు మాట్లాడడానికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఒక సభలో మాట్లాడడానికి వెళ్ళే ముందుగా ఒక రెండు మూడు టంగ్ ట్విస్టర్స్ తీసుకొని కంటిన్యూస్గా ఒక 4-5 సార్లు చెప్పుకుంటూ ఆగి మళ్ళీ ఇంకొక టంగ్ ట్విస్టర్ కూడా ట్రై చేసి అలా టంగ్ ట్విస్టర్స్ చెప్పుకొని ఆ సభకి వెళ్ళి మాట్లాడే ముందు ఈ టంగ్ ట్విస్టర్స్ని ప్రాక్టీస్ చేయడం వలన డెఫినెట్గా కాన్సన్ట్రేషన్ అండ్ మాట్లాడే సమయంలో నాలిక తడబడకుండా ఉండడానికి ఈ పర్టికులర్ చిన్న ఎక్సర్సైజ్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అంటున్నారు నిపుణులు. సో అలాంటి టంగ్ ట్విస్టర్స్ గురించి మనం ఎలా మాట్లాడుకోకుండా ఉంటాం? సో ఇవాల్టి టాపిక్ ఫర్ ది హలో రెయిన్బో ఇస్ తెలుగు టంగ్ ట్విస్టర్స్. సో మీకు కనుక తెలుగు టంగ్ ట్విస్టర్స్ తెలిసినట్లయితే మీరు మాకు కాల్ చేయాల్సిన మా నంబర్స్ 0402323003 లేదా 0402323484 అండ్ 0402970-4715. ఈ మూడు నంబర్లో ఏ నంబర్కైనా కాల్ చేసి ఎస్, మీ మైండ్లో ఇప్పుడు రన్ అవుతున్న టంగ్ ట్విస్టర్ని మన శ్రోతలందరితో కూడా పంచుకోవచ్చు. ఈలోపు ఈ సూపర్ ట్రాక్ అయితే వినేసి వచ్చేసేద్దాం. దెన్ వీ విల్ టాక్ టు అవర్ కాలర్స్. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ వై. స్టూడియో క్లాక్లో సమయం 7:07 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే సత్యా. సో మనం ఇవాళ హలో రెయిన్బోలో టాపిక్ అయితే మాట్లాడుకుంటున్నాం. అండ్ ద టాపిక్ ఒకసారి రిపీట్ చేస్తాను. ద టాపిక్ ఇస్ తెలుగు టంగ్ ట్విస్టర్స్. నాలిక మెలితిరిగే పదాలు ఉంటాయి కదా తెలుగులో, సో తెలుగులో అలాంటి పదాలు, పదాల కలయికలు అనేదే మన టాపిక్ ఇవాళ. సో మనం మన ఫస్ట్ కాలర్ తోటి అయితే మాట్లాడేస్తాం. నమస్తే రమణయ్య గారు.
1: నమస్తే. నమస్తే తల్లి. ఎంత మరి చదవలే మీతో మాట్లాడకండి. నేను ఊరు వెళ్ళాను, నేను మాట్లాడలేదు.
0: ఓకే ఓకే అండి. ఎలా ఉన్నారు?
1: బాగున్నాను.
0: వెరీ నైస్ అండి. ఎస్, ఏం చెప్పబోతున్నారు అయితే?
1: నాలుగు తెల్ల లారీలు, 6 ఎర్ర లారీలు, 4 తెల్ల లారీలు, 6 ఎర్ర లారీలు.
0: సూపర్ అండి. ఎస్, టంగ్ ట్విస్టర్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి కదా. అంటే మన మనం మాట్లాడే విధానాన్ని కూడా అది మెరుగుపరుస్తూ ఉంటాయి. జస్ట్ ఒక ఎక్సర్సైజ్ లాగా పాటించినా కూడా బాగుంటాయి కదా. సూపర్ అండి. సూపర్ రమణయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ అండి. సో ఇలాగే మీకు ఎన్నో గుర్తొస్తూ ఉంటాయి కదా. ఎస్, రమణయ్య గారు చెప్పింది 4 తెల్ల లారీలు, 6 ఎర్ర లారీలు. సో ఇలాంటివి మీకు కూడా ఏదైనా గుర్తొస్తున్నట్లయితే ఎస్, కాల్ అస్ ఆన్ 0402323-0030 ఆర్ 0402323-4821 అండ్ 0402970-4715. ఇప్పుడైతే ఒక సూపర్ సాంగ్ వచ్చేస్తుంది. ఆ సూపర్ ట్రాక్ తర్వాత మళ్ళీ మన కాలర్స్తో మాట్లాడేసేద్దాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: 그렇다고 제마 మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 7:23 అయితే అయిపోయింది. ఎస్, మన ఇవాల్టి హలో రెయిన్బోలో టాపిక్ ఇస్ తెలుగులో ఉన్న టంగ్ ట్విస్టర్స్. నాలిక మెలిపడే పదాలు ఏవైతే తెలుగులో ఉంటాయో, సో దట్ ఈస్ ద టాపిక్ ఫర్ టుడే. సో కాలర్ అయితే లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో, నమస్తే అండి. మీ పేరు?
1: మేడం గారు, సత్య గారికి శుభ సాయంత్రం.
0: శుభ సాయంత్రం అండి. మీ పేరు?
1: రమేష్ అమ్మ. కాదు, బాగుందమ్మా.
0: రమేష్ గారు, ఎస్ చెప్పండి.
1: ఒకటమ్మా, కప్పులోన పాలు చెప్పులోన కాలు, కప్పులోన పాలు చెప్పులోన కాలు, కప్పులోన పాలు చెప్పులోన కాలు, కప్పులోన పాలు చెప్పులోన కాలు, తిండి కింద పందికొక్కు కంది, గంపలోన కందిపప్పు దిండి కింద పందికొక్కు, గంపలోన కందిపప్పు గిండి మన గంప కింద పందికొక్కు, గంపలోన కందిపప్పు గంద మన గంప కింద పందికొక్కు.
0: సూపర్ అండి. ఒకటి చెప్పండి, మీరు 2 చెప్పేశారు. వెరీ నైస్.
1: ఇంకొకటి చెప్పొచ్చు కానీ వేరే అడుగు ఛాన్స్ ఇవ్వాలి.
0: ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు ఫర్ కాలింగ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. సో దాట్ ఈస్ ద టాపిక్. మీ అందరికి కూడా మంచి మంచి టంగ్ ట్విస్టర్స్ గుర్తొస్తున్నాయి కదా, మన తెలుగులో ఉన్న టంగ్ ట్విస్టర్స్, నాలిక మెలి తిరిగే పదాలు, విచ్ విల్ మేక్ అస్ డెఫినెట్లీ టు స్పీక్ వెరీ ఫ్లూయెంట్లీ అంట. టంగ్ ట్విస్టర్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనం ఫ్లూయెంట్గా మాట్లాడడం, తడబడకుండా మాట్లాడడం అనేది వస్తుంది అనేది నిపుణులు అయితే చెప్తున్నారు. సో ఎస్, వై నాట్ వీ ప్రాక్టీస్ ఇట్. మనకి బోల్డ్ అని తెలిస్తే మనం బోల్డ్ అని టంగ్ ట్విస్టర్స్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. కాబట్టి దాట్స్ ద టాపిక్ ఫర్ ద డే. మీకు కూడా టంగ్ ట్విస్టర్స్ ఏమైనా గుర్తొస్తున్నట్లయితే మీరు మాకు కాల్ చేయాల్సిన మా నెంబర్స్ 0402323-0030, 0402323-4821 and 0402970-4715. You can also WhatsApp us on 4023234822. So ipudaithe super track vachestundi. Stay tuned to Akashvani Hyderabad FM Rainbow 101.9.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. స్టూడియో క్లాక్ లో సమయం 7:29:59 7:30 అయితే అయిపోయింది. ఎస్, కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో, నమస్తే అండి.
1: నమస్కారం సత్య గారు.
0: నమస్కారం అండి, మీ పేరు?
1: ప్రభాకర్
0: రావు గారు. ఎస్, చెప్పండి.
1: బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను.
0: బెంగళూరు నుంచి మాట్లాడుతున్నారు?
1: బెంగళూరు, స్టే ఫ్రమ్ బెంగళూరు అనమాట.
0: ఓకే ఓకే అండి.
1: కానీ మన ఎఫ్ఎం మాత్రం మర్చిపోను ఎక్కడికి వెళ్ళినా.
0: వెరీ నైస్ అండి, వెరీ నైస్ టు నో.
1: గతంలో కూడా అరుణాచల్ ప్రదేశ్ నుంచి 15,000 feet నుంచి అన్నాను చూడండి, వెళ్ళాను ఒకసారి, మీకే చెప్పాను. అక్కడి నుంచి కూడా చేశాను మన ఎఫ్ఎం కి.
0: ఓ, వెరీ నైస్ అండి.
1: అప్పలరాజు కప్పల దొంగ, అప్పలరాజు కప్పల దొంగ, అప్పలరాజు కప్పల దొంగ.
0: నైస్.
1: ఓలేటి ప్రభాకర్ నమస్కారం, అవకాశం ఇచ్చినందుకు
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రభాకర్ రావు గారు గుర్తు పెట్టుకుని టైం కి కాల్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ అండి. Yes, so that's about our tongue twisters in Telugu. So meek kuda edina tongue twisters gurtustunnatlayite meer maak call chelsina maa numbers 0402323003004023234821 and 0402970471. You can also WhatsApp us on 4023234822. Ippudaithe oka super track vachestundi meekosam, a super song.

తర్వాత మళ్ళీ మన కాలర్స్తో మాట్లాడేసేద్దాం అండ్ ఈవెన్ వాట్సాప్ మెసేజెస్ చదివేస్తాం. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 7:39 అయిపోయింది. కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో హలో, నమస్తే అండి. హలో అండి,
1: అనిల్ కుమార్.
0: నమస్తే అనిల్ కుమార్ గారు.
1: ఇది ఆల్రెడీ చెప్తారా లేదా అంటే ఇంతవరకు నేను వినలేదు రేడియో.
0: ఓకే
1: చెప్తాను. ఉప్పు చిప్ప తొక్కు చిప్ప, ఉప్పు చిప్ప తొక్కు చిప్ప, ఉప్పు చిప్ప తొక్కు చిప్ప.
0: ఓకే చెప్పలేదండి, మీరే చెప్తున్నారు.
1: ఇంకొకటి కూడా ఉంది, ఎర్ర లారీ పచ్చ లారీ, ఎర్ర లారీ పచ్చ లారీ, ఫాస్ట్ గా
0: అనలేదు. నైస్ అండి, నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. ఎస్, సో ఎస్, టంగ్ ట్విస్టర్స్ అనేవి ఒక గ్రేట్ ఎక్సర్సైజ్ అని అయితే మనం మాట్లాడుకున్నాం. బోల్డ్ అని టంగ్ ట్విస్టర్స్ మన కాలర్స్ కూడా చెప్తున్నారు. దిస్ విల్ డెఫినెట్లీ రిఫ్రెషర్స్ కదా. అలాగే మీకు ఏదైనా టంగ్ ట్విస్టర్స్ గుర్తొస్తున్నట్లయితే యూ కెన్ కాల్ అస్ ఆర్ వాట్సాప్ అస్ ఆన్ ఆర్ నంబర్స్ 0402323 00 0402323 4821 and 0402970 4715. వాట్సాప్ చేయాలి అనుకుంటే మా నెంబర్ 4023234822. సో ప్రతి ఒక్క సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది, విని ఎంజాయ్ చేసి అండ్ నెక్స్ట్ కాలర్స్ తోటి అయితే మాట్లాడేసేద్దాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. స్టూడియో క్లాక్ లో సమయం 7:51 అయితే అయిపోయింది. మనం ఉన్నాం మన హలో రెయిన్బో ప్రోగ్రామ్ లో. సో ఇవాళ్టి హలో రెయిన్బోలో అయితే మనం బోల్డ్ అని తెలుగు టాంగ్ ట్విస్టర్స్ విన్నాం మన కాలర్స్ నుంచి. అండ్ దెన్ వన్ ఫ్రమ్ మై సైడ్ ఆల్సో తెలుగు టాంగ్ ట్విస్టర్, అది విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్కం బొట్లు. సో ఈ టంగ్ ట్విస్టర్స్ మనకి డే టు డే లైఫ్లో డెఫినెట్గా చాలా యూస్ఫుల్గా ఉంటాయి అని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఎస్, ఎవ్రీడే ఒక చిన్న ప్రాక్టీస్గా ఒక చిన్న టంగ్ ట్విస్టర్ తీసుకొని అది ఒక 5 నుంచి 6 సార్లు అలా చెప్పుకోవడం వలన తడబడకుండా, మాట తడబడకుండా కాన్ఫిడెన్స్ని కూడా పెంచి ఒక సభలో మనం మాట్లాడడానికి ఈజీగా ఇది హెల్ప్ చేస్తుందంట. దిస్ ఇస్ అ సూపర్ సూపర్ టిప్ అని అయితే నాకు అనిపించింది. అందుకే వీ స్పోక్ అబౌట్ దిస్ టాపిక్ టుడే. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ఇట్. మీకోసం ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది. ఆ సూపర్ సాంగ్ తర్వాత సరిగ్గా 8 గంటలకు మీరు న్యూస్ హెడ్లైన్స్ వింటారు. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశకు ఆమోదం తెలపాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ఖట్టర్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం సమావేశమయ్యారు. తెలంగాణ హైకోర్టుకు రేపటి నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 5వ తేదీ వరకు కోర్టుకు వేసవి సెలవులు కొనసాగుతాయని హైకోర్టు రిజిస్ట్రీ వెల్లడించింది. అయితే ఈ సెలవు కాలంలో మొత్తం 4 రోజుల పాటు ప్రత్యేక ధర్మాసనాలు కొలువుదీరనున్నాయి. రాష్ట్రంలో పలు నామినేటెడ్ పదవులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. 18 కార్పొరేషన్లు ఫెడరేషన్లకు చైర్మన్లను, 11 ఫెడరేషన్లకు వైస్ చైర్మన్లను నియమించారు. ఈ వివరాలను టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు.

తమిళనాడులో టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈరోజు గవర్నర్ విశ్వనాథ్ అరలేకర్ను కలిసి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరారు. అంతకుముందు గవర్నర్ విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేను ఆహ్వానించే విషయంలో ఒకటెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. పశ్చిమ బెంగాల్లో కొత్త బీజేపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమం 9వ తేదీన బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన పలువురు ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. దేశవ్యాప్తంగా గృహ వినియోగదారులకు ఎల్పీజీ పంపిణీ సాధారణంగా జరుగుతోందని పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. వంట కోసం గృహ వినియోగదారులకు 100% ఎల్పీజీ సరఫరాను, వాణిజ్య సిలిండర్ల వినియోగదారులకు 70% వరకు సరఫరాను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. జపాన్ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి ఓనోడా కిమి ఈరోజు న్యూఢిల్లీలో శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ను కలిశారు. వివిధ రంగాల్లో, ముఖ్యంగా ఆరోగ్యం, వైద్య పరికరాల రంగంలో సహకారం గురించి చర్చించారు. నిజామాబాద్ జిల్లాలో 2 కొత్త రోడ్ ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జానకంపేట్ నిజామాబాద్, ఇందల్వాయి సిర్నపల్లి మధ్య గూడ్స్ షెడ్ల వద్ద ఈ ఆర్ఓబి ప్రాజెక్టులను చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టులను స్పెషల్ రైల్వే ప్రాజెక్ట్ కింద చేర్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి, రైల్వే శాఖకు ఎంపీ ధర్మపురి అరవింద్ కృతజ్ఞతలు తెలిపారు. విద్య ద్వారానే సమానత్వం, స్వేచ్ఛ సాధ్యమని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత అన్నారు. నాణ్యమైన విద్య, ఫీజుల నియంత్రణపై ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉచిత విద్య, వైద్యం ప్రభుత్వాల బాధ్యతే అని నమ్మిన ప్రభుత్వాలుండాలన్నారు. ప్రభుత్వం కార్పొరేట్ స్కూళ్ల దోపిడీని నియంత్రించాలని డిమాండ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@ANR News_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: Rainbow 101.9.
1: మాటైనా
0: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
0: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
0: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ బై. స్టూడియో క్లాక్లో సమయం 8:06 అయితే అయిపోయింది. మనం ఉన్నాం తెలంగాణ ప్రోగ్రాంలో. సో తెలంగాణ ప్రోగ్రాంలో తెలంగాణ యొక్క హిస్టరీ, ఆర్ట్, కల్చర్, లిటరేచర్, టూరిజం, ఇలాంటి మన తెలంగాణకి సంబంధించిన ఎన్నో రకాల వివిధ టాపిక్స్ గురించి అయితే మాట్లాడుకుంటాం. సో దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ టు నో అబౌట్ ఆర్ స్టేట్ కదా. సో ఇవాళ తెలంగాణ ప్రోగ్రాంలో మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం డీటెయిల్గా అనే విషయం గురించి మాట్లాడుకునే ముందు ఈ సూపర్ ట్రాక్ మీకోసం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. స్టూడియో క్లాక్లో సమయం 8:22 అయిపోయింది. ఎస్, మనం ఉన్నాం తెలంగాణ ప్రోగ్రాంలో. సో మన తెలంగాణలో హైదరాబాద్కి దగ్గరలో ఒక బెస్ట్ లాంగ్ డ్రైవ్, ఫ్రెష్ బ్రీజ్, రిఫ్రెషింగ్ గ్రీనరీ ఆల్ అరౌండ్, అలాంగ్ విత్ ట్రెక్కింగ్ ఉంటే ఇంకేం కావాలి దీనికంటే అనిపిస్తుంది కదా. ఎస్, ఇలాంటి ప్లేస్ హైదరాబాద్కి దగ్గరలోనే ఉంది. అదే మన అనంతగిరి హిల్స్, వికారాబాద్. ఈ ప్లేస్ గురించి మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు బైక్ డ్రైవింగ్ ఎంతూజియాస్ట్ అయితే యూ విల్ హ్యావ్ ద బెస్ట్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ లైక్ అ క్విక్ గెటవే. అంటే ఒక 80 కిలోమీటర్స్ అంటే జస్ట్ లైక్ దాట్ ఒక క్విక్ గెటవే వెళ్ళేసి వచ్చేసేయచ్చు హైదరాబాద్ నుంచి. లాంగ్ ట్రిప్స్ ప్లాన్ చేసుకోకర్లేదు, అంటే లాంగ్ టైం కేటాయించకుండా నేను క్విక్గా ఒక గెటవేకి వెళ్ళేసి రావాలి అని అంటే డెఫినెట్లీ అనంతగిరి హిల్స్ విల్ బీ ద బ్యూటిఫుల్ స్పాట్ ఫర్ ఇట్. కానీ ఇప్పుడు కొంచెం ఎండాకాలం కాబట్టి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యి ఎండ ఎక్కువ రాకముందే ఆ ప్లేస్కి రీచ్ అయిపోతే యూ విల్ ఎంజాయ్ యువర్ డ్రైవ్. అలా అని కార్లో బాగోదని కాదండి, యూ విల్ హ్యావ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద కార్ ఆల్సో, బికాస్ ద రోడ్స్ ఇన్ సరౌండింగ్స్ ఆర్ సచ్ లవ్లీ అనమాట. నేనైతే అనంతగిరి హిల్స్కి వెళ్ళినప్పుడు ఇప్పటికీ 3-4 సార్లు వెళ్ళుంటాను, బట్ ఆల్ ద టైమ్స్ ఐ హ్యాడ్ అ యునీక్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అట్ అనంతగిరి హిల్స్. సో అయితే డ్రైవ్ గురించి అయితే మాట్లాడేసుకున్నాం, నెక్స్ట్ అక్కడ చేయబోయే యాక్టివిటీస్ గురించి ఎంటర్టైన్మెంట్ గురించి అయితే మాట్లాడుకోవడం బాకీ ఉంది కాబట్టి yes, we will talk about it after this beautiful songs. So stay tuned to Akashvani Hyderabad FM Rainbow 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 8:36 అయితే అయిపోయింది. ఎస్, మనం ఇవాళ తెలంగాణలో మాట్లాడుకుంటున్నాం, తెలంగాణ టూరిజంలో అనంతగిరి హిల్స్, వికారాబాద్ గురించి. సో అనంతగిరి హిల్స్ మన హైదరాబాద్ నుండి రఫ్గా ఒక 80 కిలోమీటర్స్ ఉంటుందండి.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. స్టూడియో క్లాక్లో సమయం 8:47 అయితే అయిపోయింది. ఎస్, మనం మాట్లాడుకుంటున్నాం తెలంగాణలోని ఒక టూరిస్ట్ ప్లేస్ అయిన అనంతగిరి హిల్స్ వికారాబాద్ గురించి. సో వికారాబాద్ గురించి విశేషాలు, ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ అన్ని మాట్లాడుకున్నాం కాబట్టి నెక్స్ట్ అక్కడ మనం చేయగలిగే యాక్టివిటీస్ గురించి కూడా ఎక్సైటింగ్గా మాట్లాడేసుకుందాం. సో అనంతగిరి హిల్స్కి చేరుకున్న తర్వాత బోల్డ్ అనే యాక్టివిటీస్ని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ అలాంగ్ విత్ దాట్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ట్రెక్కింగ్, టెంట్ స్టేస్ విచ్ ఆర్ వెరీ వెరీ యునీక్. కాబట్టి ఇవి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్. అండ్ వీటితో పాటు కోటిపల్లిలో కయాకింగ్ని కూడా ఎగ్జైటింగ్గా ఎంజాయ్ చేయొచ్చు. సో కోటిపల్లి కయాకింగ్ అనేది విచ్ ఇస్ సంథింగ్ విచ్ విల్ ఆల్వేస్ కాల్ మీ బ్యాక్ టు అనంతగిరి హిల్స్. అది చేయకుండా వచ్చేసేస్తే నాకు అదేదో అన్ఫినిష్డ్ ట్రిప్లా అనిపిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ టైం మేము వెళ్ళినప్పుడైతే అనుకోకుండా చేసాం. కయాకింగ్ ఉంది అని ఎవరో చెప్తే అలా రూట్ కనుక్కుంటూ వెళ్ళాం. దెన్ ఆఫ్టర్ దాట్ ఫ్రమ్ దెన్ ఐ మేడ్ ష్యూర్ దట్ వెన్ ఎవర్ వీ గో టు అనంతగిరి హిల్స్ కయాకింగ్ మాత్రం తప్పకుండా చేసే తిరిగి వస్తాం. ఎందుకు అంటే అది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఆల్ అరౌండ్. మనకి గ్రీనరీ అండ్ వాటర్ కనిపిస్తుంటుంది అండ్ మిడిల్ ఆఫ్ దాట్ మనం అలా కయాకింగ్ చేస్తూ ఉంటే అబ్బా ఇంకేం కావాలి కదా. సో ఇంత షార్ట్ డిస్టెన్స్లో ఇన్ని బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఇస్ అ ప్యాక్డ్ వన్ ప్యాక్డ్ ప్యాకేజ్ ఇస్ అనంతగిరి హిల్స్. కాబట్టి దాని గురించి అయితే మనం ఇవాల్టి తెలంగాణలో తెలంగాణ టూరిజం విషయంలో ఈ అనంతగిరి హిల్స్ గురించి అయితే మాట్లాడేసుకున్నాం. హోప్ యూ ఆల్ హ్యావ్ ఎంజాయ్డ్ అండ్ డెఫినెట్గా ప్లాన్ చేయకపోతే ప్లాన్ చేయండి. అండ్ ప్లాన్ చేసుకున్నట్లయి మీరు ఆల్రెడీ చూసినట్లయితే ఆ మెమరీస్ అన్నీ రిఫ్రెష్ చేసుకోండి. ఎస్, యూ హ్యావ్ బ్యూటిఫుల్ సాంగ్స్ లైన్డ్ అప్. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. స్టూడియో క్లాక్లో సమయం 9:01 అయితే అయిపోయింది. మనం ఉన్నాం రిమ్ జిమ్ హైదరాబాద్ ప్రోగ్రాంలో. సో రిమ్ జిమ్ హైదరాబాద్ ప్రోగ్రాంలో ఎండింగ్ ఆఫ్ ద షో కాబట్టి ఒక యునీక్ టాపిక్, ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే నాకు మాట్లాడాలనిపించింది. అది ఏంటి అంటే మన మదర్ ఎర్త్ మీద, అంటే మన కంప్లీట్ మదర్ ఎర్త్ మీద కొన్ని కోట్ల మంది మనుషులు ఉంటారు, కొన్ని కోట్ల మంది మనుషులు జీవిస్తూ ఉంటారు కదా. సో దానిలో అంత

అన్ని కోట్ల మందిలో ఇలాంటి వారు దొరికితే మాత్రం అస్సలు వదులుకోకూడదుట. సో ఎలాంటి వారు, వారి క్వాలిటీస్ ఏంటి, అసలు అలాంటి వాళ్ళు దొరికితే ఎందుకు వదులుకోకూడదు, డీటెయిల్స్లోకి వెళ్దాం ఈ సూపర్ ట్రాక్ తర్వాత. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.

వదులుకోకూడదు. ఎందుకంటే దే ఆర్ నాట్ జస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, బట్ దే మేక్ యువర్ లైఫ్ బ్యూటిఫుల్. ఏమంటారు? మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.